మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీభ్యో మీభ్యస్తనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీభ్యః మఘవద్భ్య ఇతి.

కోటి సూర్య ప్రకాశాగ నమ ఓం కోటి మన్మథ సౌందర్య నిధగే నమ ఓం కోటి సూర్య ప్రతీకాశాగ నమ ఓం కోటి కంతర్ప సంకాశాగ నమ ఓం కఠోరాగ నమ ఓం కఠోరాంగాగ నమ ఓం కఠోర జనదాహ

కర్మసాదాఖ్యపూర్వవదనాగరమః ఓం కర్మసాదాఖ్య దక్షిణవదనాగరమః ఓం కర్పూరాత్యంతశీతలాగరమః ఓం కర్పూరగౌరాగరమః ఓం కరవీరప్రియాగరమః ఓం కర్తృప్రేరకాగరమః ఓం కర్పూరసుందరాగరమః ఓం

0: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Karmashaka, Adhyayam 12.
1: Athadvadashodhyayah
2: Om Yunjanah Prathamam Manastatvaya Savitadhyah Agner Jyotir Nichaya Prithivya Adhyabharat युक्ते नमनासा वयं देवस्या सवितुस्सवे स्वर्गे याय शक्त्या युक्त्वाया सविता देवान् स्वर्यतो धिया दिवं बृहज्योतिः करिष्यतः सविता प्रसुवातितान् युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चिताः विहोत्रा दधे वयुना विदेक इन्मही देवस्या सवितुः परिष्टुतिः युजेवां ब्रह्मा पूर्व्यन्नमोभिर्विश्लोका एतुपथ्ये वसूरेः शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आये धामानि दिव्यानि तस्थुः यस्य प्रयाणमन्वन्ययुज्ययुर्देवादेवस्य महिमानमोजसा यः पार्थिवानि विममे स एताशोरजाज्ञसि देवः सविता माहित्वना देवा सवितः प्रसूवयज्ञं प्रसूवयज्ञपातिं भगाय दिव्यो गन्धर्वः केतपोः केतन्नः पुनातु वाचस्पतिर्वाचन्नस्वदतु इमन्नो देवसवितर्यज्ञं व्रणाय देवाव्यज्ञ सखिविदज्ञ सत्राजितं धनजितज्ञ स्वर्जितम् ऋचास्तोमज्ञ समर्थयगायत्रेणारथन्तरं बृहद्गा यत्र वर्तनि स्वाहा देवस्य त्वा सवितुः प्रासापेश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् आदादे गायत्रे नच्छन्दासाङ्गिरस्पत्रोथिव्याः सधस्था दग्निं पूरीष्यामङ्गिरस्वदाभारा त्रैष्टुभे नच्छन्दासाङ्गिरस्वत् अभ्रेरसि नार्यासि त्वया वयमग्निज्ञशाके मखनीतुम् सधस्थ आजागाते नच्छन्दासाङ्गिरस्वत् हस्ता आधाय सविता बिभ्रदभृज्ञ हिरण्ययीम् अग्नेर्ज्योतिर्निचाय्या पृथिव्याध्या भारदानुष्टुभे नच्छन्दासाङ्गिरस्वत् प्रतूर्तं वाजिन्नाद्रववरिष्ठामनुसंवतम् दिविते जन्मा परममन्तरिक्षे तवनाभिः पृथिव्यामधियो निरते युञ्जाथाज्ञरासाभं युवमस्मिन्यामे वृषण्वसु अग्निं भरन्तमस्मयुं योगे योगे तवस्तारं वाजे वाजे हवामहे सखाय इन्द्रामूतये प्रतूर्वन्ने ह्या वक्रमन्नशस्ति रुद्रस्य गानापत्यं मयो भूरेहि उर्वन्तरिक्षं वीहि स्वस्ति गौ योतिरभायान्नि कृण्वन् पूष्णा सयुजा सह पृथिव्या सधस्था आदग्निं पूरीष्यामङ्गिरस्वदाभारा अग्निं पूरीष्यामङ्गिरस्वदच्छेमोऽग्निं पूरीष्यामङ्गिरस्वद्धारिष्यामः अन्वग्निरुषसामग्रामख्यदन्वहा निप्रथमो जातवेदाः अनुसूर्यस्य पुरुत्रा च रश्मीननुद्या वा पृथिवी आतातन्था आगत्य वाज्यध्वा नज्ञ सर्वा मृधो विधूनुते अग्निज्ञसधस्थे महति चक्षुषाणि चिकीषते आक्रम्य वाजिन् पृथिवीमग्निमिच्छरुचा त्वं भूमेर्वृत्वा यानो ब्रूहि यतः खने मतं वयं द्यौस्ते पृष्ठं पृथिवी सधस्थामात्मान्तरिक्षज्ञ समुद्रो योनिः विख्याय चक्षुषा त्वमभितिष्ठ प्रतन्यतः ఉత్క్రామ మహతే సౌభాగాయాస్మాదాస్థాన అద్ర వినోద వాజున్ వయగ్యశ్యామ సుమతో పృథివ్యా అగ్నిం ఖనంత ఉపస్థే అస్యాః ఉదక్రమీద్రవినోదావాజ్యర్వాకస్సు లోకజ్ఞసుకృతం పృథివ్యాం తతః ఖనేమ సుప్రతీకమగ్నిగ్స్వోరుహాణ అధినాకముత్తమం ఆత్వాజిఘర్మి మనసా ఘృతేన ప్రతిక్షీయంతం భువానాని విశ్వా పృథుంతీరశ్చ వయసా బృహంతం యచిష్టమన్నైరభసందృశానం ఆ విశ్వతః ప్రత్యంచం జిఘర్మ్య రక్షసా మనసా తజ్జూషేత మర్యశ్రీస్పృహయద్వర్ణో అగ్నిర్నాభిమృషే తన్వాజర్భూరానః పరివాజాపతిః కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ దధద్రత్నాని దాశుషే పరిత్వాగ్నే పురం వయం విప్రజ్ఞే సహస్య ధీమహి దృషద్వర్ణం దివే దివే భేత్తారం భంగురావాతాం త్వమగ్నేద్యుభిస్త్వమాసుషుక్షణిస్త్వమధ్యస్త్వమశ్మానస్పరీ త్వం వనేభ్యస్త్వమోషాధీభ్యస్త్వన్నృణాన్నృపదే జాయసే శుచీః దేవస్య త్వా సవితుః ప్రాసాపేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం పృథివ్యా సధస్థాదగ్నిం పూరీష్యామంగిరస్వత్ఖానామి జ్యోతిష్మంతం త్వాగ్నే సుప్రతీకమజస్రేణ భానునా దీద్యాతం శివం ప్రజాభ్యో హిజ్ఞాసంతం పృథివ్యా సధస్థాదగ్నిం పూరీష్య మంగిరస్వత్ఖానామః అపాం పృష్టమాసి యోనిరగ్నే సముద్రమభితః పిన్వామానం వర్ధమానో మహా ఆచ పుష్కారే దివో మాత్రాయవరిమ్నా ప్రాథస్వ శర్మా చస్థో వర్మా చస్థోచ్ఛిద్రే బహులే ఉభే వ్యచస్వతి సంవాసాథామృతమగ్నిం పూరీష్యం సంవాసాథాగ్గస్వర్విదా సమీచీ ఉరాసాత్మనా అగ్నిమంతర్భారిష్యంతి జ్యోతిష్మంతమజస్రమిత్ పురీష్యోసి విశ్వభారా అథర్వాత్వా ప్రథమో నిరామంథదగ్నే త్వామగ్నే పుష్కారాదధ్యథర్వానిరామంథత మూర్ధ్నో విశ్వస్య వాఘతాః తముత్వా దధ్యంగృషిః పుత్ర ఈధే అథర్వణః వృత్రహణం పురందరం తముత్వా పాథ్యో వృషా సమీధే దస్యుహంతామం ధనంజయజ్ఞరణేరణే సీదాహోతస్వౌ లోకే చీకిత్వాన్ సాదయా ఆయజ్ఞజ్ఞ సుకృతస్య యో

0: అదద్ధవ్రత ప్రమతిర్వసిష్ఠ సహస్రంభర శుచీజిహ్వో అగ్ని సగ్గ్యాసీదస్వమహా ఆశిషోచస్వదేవీతామహ విధు మమగ్నే అరుషం మీయేధ్య సృజ ప్రాశస్తదర్శతం.
1: అపో దేవీ రూపా సృజ మధూమతీర యక్ష్మాయ ప్రజాభ్యః తాసామాస్థానాదుజ్జీహతామోషాధయస్సు పిప్పలాః సంతే వాయుర్మా తరిష్వా దధాతు ఉత్తానాయా హృదయం యద్వికస్తం యో దేవానాం చరాసి ప్రాణథే న కస్మై దేవవశాలస్తు తుభ్యం. సుజాతో జ్యోతిషా సహ శర్మవరూథమాసాదత్స్వాహ వాసో అగ్నే విశ్వరూపజ్ఞాసంజాయస్వ విభావసో ఉదూతిష్ఠస్వధ్వరా వా నో దేవ్యా ధియా త్రిషే చాభాసా బృహతాశు శుక్వ నిరాగ్నే యాహి సుషస్తిభిః ఊర్ధ్వ ఊషున ఊతయే తిష్ఠా దేవో నసావిత ఊర్ధ్వో వాజస్య సనీతాయదంజిభిర్వాఘద్భిర్విహ్వయామహే స జాతో గర్భో అసిరోదస్యోరగ్నే చారుర్విభృత ఓషాధీషు చిత్రశిశు పరితమాగస్యక్తూన్ ప్రమాతృభ్యో అధిక నిక్రదద్గా స్థిరో భావ వీడ్వంగ ఆశుర్భావ వాజ్యర్వన్ పృథుర్భావ సుషదస్త్వమగ్నే పూరీష వాహన శివో భావ ప్రజాభ్యో మానుషీభ్యస్త్వమంగిర మాద్యావా పృథివీ అభిశోచీర్మాంతరిక్షం మా వనస్పతీన్ ప్రైతూ వాజీ కనిక్రదన్నానాదద్రాసాభస్పత్వా భరన్నగ్నిం పూరీష్యం మా పాద్యాయూషః పురా వృషాగ్నిం వృషాణం భరన్నపాంగర్భగ్ఞసముద్రియం అగ్నాయాహి వీతయే ఋతజ్ఞ సత్యమృతజ్ఞ సత్యమగ్నిం పూరీష్యామంగిరస్వద్భారామః ఓషాధయః ప్రతిమోదధ్వమగ్నిమేతజ్ఞ శివమాయంతామభ్యత్ర యుష్మాః యస్యన్విశ్వా అనీరా అమీవా నిషీదన్నో అపాదుర్మతిం జాహి ఓషాధయః ప్రతిగృహ్ణేత పుష్పావతీ సుపిప్పలాః అయం వో గర్భా ఋత్వియః ప్రత్నగ్ఞ సధస్థమాసాదత్ విపాజాసా పృథునా శోషోచానో బాధస్వద్విశో రక్షసో అమీవాః సుశర్మాణో బృహత శర్మాణి శ్యామగ్నే రహగ్ఞ సుహవస్య ప్రణీతౌ. ఆపోహిష్ఠామాజో భువస్థాన ఊర్జే దాధాతన మహేరణాయచక్షాసే యో వశివతామోరసస్తస్యాభాజయతేహనా ఉషతీరివ మాతరాః తస్మా అరంగమామభోయస్య క్షయా ఆయజిన్వాథ ఆపో జనయాథాచనః మిత్రసజ్ఞసృజ్య పృథివీం భూమిం చ జ్యోతిషాసః సుజాతంజాతవేదసమయక్ష్మాయ త్వాసజ్ఞసృజా ప్రజాభ్యాః రుద్రాసజ్ఞసృజ్య పృథివీం బృహజ్యోతిస్సమీధిరే తేషాం భానురజస్ర ఇచ్ఛుక్రో దేవేషు రోచతే సజ్ఞసృష్టాం వసూభిరుద్రైర్ధీరైః కర్మణ్యామృదం హస్తాభ్యాం మృద్వీం కృత్వా సినీవాలీ కృణోతు తాం సినీవాలీ శూకపర్దాసు కురీరాస్వౌపశా
0: సా తుభ్యామదితే మహ్యోఖాం దాధాతు హస్తాయోః ఉఖాం కృణోతు శక్త్యా బాహుభ్యామదితిర్ధియా మాతా పుత్రం యథోపస్థే సాగ్నిం బిభర్తు గర్భ ఆ మఖస్య శిరో శివసావస్త్వా కృణ్వంతు గాయత్రే నచ్చందాసాంగిరస్వధ్రువాసి పృథివ్యాసి ధారయామయి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజామానాయ రుద్రాస్త్వా కృణ్వంతు త్రైష్టూభే నచ్ఛందాసాంగిరస్వధ్రువాస్యంతరిక్షమసే ధారయామయి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ ఆదిత్యాస్త్వా కృణ్వంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వధ్రువా సిద్యౌరాసీ ధారయామజి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ విశ్వే త్వా దేవా వైశ్వానరా కృణ్వంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వధ్రువాసి దిశోసి ధారయామజి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ అదిత్యైరాస్నాస్యది తిష్టే బిలం గర్భ్నాతు కృత్వా యసామహీ ముఖా మృణ్మయీం యోనిమగ్నయే పుత్రేభ్యః ప్రాయచ్ఛదది శ్రపయానితి వసావస్త్వా ధూపయంతు గాయత్రే నచ్ఛందాసాంగిరస్వద్రుద్రాస్త్వా ధూపయంతు త్రైష్టు భే నచ్ఛందాసాంగిరస్వత్ ఆదిత్యాస్త్వా ధూపయంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవ వైశ్వానరా ధూపయంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వత్ ఇంద్రస్త్వా ధూపయతు వరుణస్త్వా ధూపయతు విష్ణుస్త్వా ధూపయతు అదితిష్ట్వా దేవీ విశ్వదేవ్యావతి పృథివ్యా సధస్థే అంగిరస్వత్ఖానత్వవట దేవానాం త్వా పత్నీర్దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వద్దాధతూఖే ధిషణాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వదభీంధతాముఖే వరుత్రీష్ట్వా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వచ్ఛ్రాపయంతుఖే జ్ఞాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వత్వాచంతుఖే జనాయస్త్వాచ్ఛిన్నపత్రా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వత్పాచందూఖే మిత్రస్య చర్షణి ధృతో వో దేవస్య సానసి ద్యుమ్నం చిత్రశ్రావస్తమం దేవస్త్వా సవితో ద్వాపతు సుపానిస్వం గురిస్సు బాహురుతశక్త్యా అవ్యాథమానా పృథివ్యామాశాదిశ ఆపృణ ఉత్థాయ బృహతి భవోదూ తిష్ఠధ్రువాత్వం మిత్రైతాంత ఉఖాం పరిదదామ్యభిత్యా ఏషామాభేది వసావస్త్వాచ్ఛృందంతు గాయత్రే నచ్ఛందాసాంగిరస్వద్రుద్రాస్త్వాచ్ఛృందంతు త్రైష్టూభే నచ్ఛందాసాంగిరస్వత్ ఆదిత్యాస్త్వాచ్ఛృందంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరా ఆచ్ఛృందంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వత్ ఆకూతిమగ్నిం ప్రయుజగ్గస్వాహ మనో మేధామగ్నిం ప్రయుజగ్గస్వాహ చిత్తం విజ్ఞాతమగ్నిం ప్రయుజగ్గస్వాహ వాచో విధృతిమగ్నిం ప్రయుజగ్గస్వాహ ప్రజాపాతయే మనావే స్వాహ అగ్నయే వైశ్వానరాయ స్వాహ విశ్వో దేవస్యానేతుర్మర్తో బురీత సఖ్యం విశ్వో రాజ ఈశుధ్యతి ద్యుమ్నం వృణీత పుష్యసే స్వాహ మాసుభిత్థా మాసు రిషోంబా ధృష్ణు వీరయస్వసు అగ్నిశ్చేదంకారిష్యథః దృగ్యహస్వదేవి పృథివీ స్వస్తయా ఆసురీ మాయా స్వధయా కృతాసి జుష్టం దేవేభ్యా ఇదమస్తు హవ్యమరిష్టా త్వముదీహి యజ్ఞే అస్మిన్ ద్వన్న సర్పిరాసుతిః ప్రత్నోహోతావరేణ్యః సహాసస్పుత్రో అద్భూతః పరస్యా అధిసంవతో వారాం అభ్యాతారా యత్రాహమస్మితాం ఆవ పరమస్యాః పరావతో రోహిదశ్వ ఇహా గాహి पुरीश्यः पुरुप्रियोऽग्ने त्वन्तारामृधाः यदग्ने कानि कानि चिदाते दारूणि दध्मसि सर्वं तदस्तु ते घृतं तज्जूषस्व यविष्ठ्या यदत्युपजिह्वी कायद्वम्रो आतिसर्पाति सर्वं तदस्तु ते घृतं तज्जूषस्व यविष्ठ्या आहारहरप्रायावं भरन्तोऽश्वा आयेव तिष्ठाते घासमस्मै रायस्पोषे एन समिषामदन्तोऽग्नेमाते प्रतिवेशारिषाम नाभा आपृथिव्याः सामिधाने अग्नौ राजस्पोषा आय बृहते हा वामहे इरं मदं बृहदुक्थं यजत्रञ्जेता आरमग्निं पृता नासुसा सहिं याः सेना अभीत्वा रीरा व्याधिनीरुगाना उता
1: येस्तेना ये च तस्कारास्ताग्स्ते अग्नेऽपि दधाम्यास्ये
0: दग्यष्ट्राभ्यां मलिं लूञ्जम्भैस्तस्कारा उत हनुभ्याग्यस्तेनान् भागवस्ताग्यस्त्वङ्खा आदसुखादितान् ये जने एषु मलिं लावस्तेनास्तस्कारावने एकक्षेष्वघायवस्ताग्यस्ते दधामि जम्भायोः

భూతే అవిష్పత్తిభూతే ముంచేమీత్యాంభదైనం ముంచే అంగుష్టాభ్యాంజుహోటి అంధర ఏంబం వాసృష్టదోషం దక్షిణ ఏతద్వేణ నిరుత్తే రూపం రూపేణ నిరవదయ.

ఏకాదశకపాలంజల్పవతేమాభ్యాంద్రవృత్రవహన్యేజ్ఞేమీకాదశకపాలంజల్పవతే ఆత్రమే దక్షిణాపవృద్ధే ఇంద్రవృత్రకం హేవతాభిచ్చేంద్రేణ సేతమైంద్రార్ఘమేకాదశకపాలమపశ్యత్ కన్యవత్.

ఆగ్నేయమస్తాకపాగన్నిల్పవతి హైందన్నభి చిరాగ్నేయో భవతి హర్జర్వేయజ్ఞముఖం యజ్ఞముఖమేవజ్ఞం పురస్తాధత్తే హైందన్నభి

0: ఏదం సమతి హుతాద్యాయ యజమానశ్చామరాభావాయ హేవామోషే స్వాజిమయో సాగ్నేంద్రాగ్నిపాదశకపాలంజరప్రమాతాంద్రాగ్నపచ్చే ద్వాదశమాదాభవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణాన్నమవరుంధే ఐశ్వరేవస్వర్భవతి ఐశ్వరేవం వాన్నం అన్నమేవాత్మైశ్వరై ప్రథమగోత్సవదక్షిణాసమర్థే సౌమ్యగ్యశ్చాకంతపంచే సోమోవాహరిక్షపక్షరాజాపక్షమేవాత్మైశ్వరై పాదోదక్షిణ సౌమ్యగోహిదేవదిగామాసమర్థ్యై హరస్పత్యంజర్భవతే హరస్వేతం విఫలమేవాబంధే విఫలోగాదక్షిణాభవృద్ధ్యై హే దివాగేషముఖాద్యాగేది హస్తావేదాని హరేగుంభి హస్తాక్షరాగాయత్రీ గాయత్రే
1: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

అగ్రజ జామదగ్ఞ. సో జామదగ్ఞ మీన్స్ జమదగ్నీస్ సన్. సో భారద్వాజ, భారద్వాజ ఆల్సో మీ భారద్వాజ మీన్స్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద డిసెండెంట్ ఆఫ్ భరద్వాజ మహర్షి. సో జామదగ్ఞ మీన్స్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద డిసెండెంట్ ఆఫ్ జమదగ్ని మహర్షి. దట్స్ వై యూ సే ఆత్రేయ. ఆత్రేయ మీన్స్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద డిసెండెంట్ ఆఫ్ అత్రి మహర్షి. అత్రి ఆత్రేయ భరద్వాజ భారద్వాజ జమదగ్ని జామదగ్ఞ. ద వన్ హూ ఇస్ డిసెండెంట్ ఆఫ్ దట్ ఋషి ఇస్ యాక్చువల్లీ యూ యాడ్ అన్ ఏ టు ఇట్. సో భారద్వాజ జామదగ్ఞ ఆత్రేయ. సో దట్స్ హౌ, సో దట్స్ హౌ హియర్ ఇట్ ఈస్ రెఫరింగ్ టు భార్గవ రామ, ద సిక్స్త్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు జామదగ్ఞ. అండ్ హీ వాస్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ ఆల్ రైటియస్ పర్సన్స్. అండ్ దెన్ హీ వాస్ బోర్న్ యాజ్ ద సన్ ఆఫ్ జమదగ్ని. అండ్ దెన్ వీ నో ద స్టోరీ ఆఫ్ భార్గవ రామ. హీ వాస్ ఇనిషియలీ నేమ్డ్ యాజ్ రామ ఓన్లీ, పరశురామ. హీ గాట్ ద నేమ్ పరశురామ ఆఫ్టర్ గెట్టింగ్ ద బ్యాటిల్ యాక్స్. సీ, హీ వాస్ ఒరిజినలీ నేమ్డ్ యాజ్ రామ, దట్ ఈస్ భార్గవ రామ. సో భార్గవ రామ మీన్స్, భార్గవ మీన్స్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద డిసెండెంట్ ఆఫ్ భృగు రేస్. So to explain properly, so in today's, you know, so Parashurama's first name was Rama and the second and the last name was Bhargava. So since he comes in the, since he was a descendant of the Bhrigu race. So Bhargava Rama became Parashurama after getting the battle axe from Mahadeva. So we'll be seeing that. So here Bhargava Rama, దట్ ఇస్ పరశురామ, ద సిక్స్త్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు, అడ్రస్సెస్ యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, ఓ జ్యేష్ఠ పాండవ, ఐ వాజ్ అఫెక్టెడ్ బై బ్రహ్మహత్య ఆఫ్టర్ కిల్లింగ్ మై బ్రదర్స్. బికాస్ వీ నో ద స్టోరీ వేర్ యాక్చువల్లీ ఆన్ ది ఆర్డర్ ఆఫ్ హిస్ ఫాదర్ జమదగ్ని, హీ కిల్డ్ ఫోర్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ దెన్ హీ వాజ్ అఫెక్టెడ్ బై బ్రాహ్మణిసైడ్, దట్ ఇస్ బ్రహ్మహత్య, ద సిన్ ఆఫ్ కిల్లింగ్ అ బ్రాహ్మణ. And then, Shuchirbhutva Mahadevam Katospi Sharanam Nripa Namabhis Chastuvam Devam Tatastushto Bhavadbhavaha Parashum Cha Tato Devo Divyanyastrani Chaivame Papam Cha Tena Bhavita Ajayascha Bhavishyasi. He says, I surrendered to Lord Shiva and I glorified him, describing him, describing his various names, doing stuti of his names and meditating on his divine form and completely devoted to him and completely surrendered. Sharanam gataha, sharanam dripa, I surrendered to his feet. So speaking of this, there are various places also in the Puranas talking about Parashurama worshipping Lord Shiva. So Brahmanda Purana in the second kanda, 32nd chapter, Parashurama has the vision of Lord Shiva and then he does beautiful stuti for killing Kartavirya Arjuna, because he wanted the blessings of Lord Shiva to kill his enemy Kartavirya Arjuna. So he says, Namasye Shivam Ishanam Vibham Vyapakam Avyayam Bhujanga Bhushanam Chogram Nrikapala Saragujvalam. Oh Mahadeva, Ishana, the ultimate ruler, తత్పరాత్ పరతో ఈశస్తన్మే మన శివ సంకల్పమస్తు. లెట్ మీ మెడిటేట్, లెట్ మై మైండ్ ఫోకస్ ఆన్ దాట్ పర్సనాలిటీ హూ ఈస్ గ్రేటర్ దాన్ ఈవెన్ బ్రహ్మ అండ్ విష్ణు. లెట్ మై మైండ్ ఫోకస్ ఆన్ దాట్ మహాదేవ అలోన్. 18th వర్స్ ఆఫ్ ద శివ సంకల్ప సూక్తం. సో శివం ఈశానం విభుం, వీఆర్ అణు. అణు మీన్స్ ఇన్ఫైనైటెసిమల్, వెరస్ విభు మీన్స్ ఇన్ఫైనైట్. వీఆర్ ఫైనైట్, హీ ఈస్ ఇన్ఫైనైట్. ఫ్రమ్ ద బ్లేడ్ ఆఫ్ అ గ్రాస్ టిల్ విష్ణు, ఎవ్రీథింగ్ ఇస్ అణు. Mahadeva is Vibhu. So here Parashurama addresses Vibhu. Oh Vibhu, Vyapakam Avyayam, you are all pervading and you are imperishable. Avyaya means imperishable. Bhujanga Bhushanam, Bhujanga means snakes. So you have the snakes, you have the snake Vasuki on your neck. Vasuki Kanta Bhushanam. So Bhujanga Bhushanam Chogram Drikapala Saragujvalam. యో విభుక్ సర్వలోకానాం సృష్టి స్థితి వినాశకృత్ బ్రహ్మాది రూప దుగ్జ్యేష్టస్తం త్వాం వేద కృపార్ణవం. సో యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద వర్ల్డ్స్. యూ డూ ద సృష్టి, దట్ ఇస్ క్రియేషన్, స్థితి, దట్ ఇస్ మెయింటెనెన్స్, అండ్ దెన్ వినాశ, దట్ ఇస్ డిస్ట్రక్షన్. యు ఆర్ బియాండ్ ద త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అండ్ యు ఆర్
also the creator, maintainer and destroyer, and you take the forms of Brahma, Vishnu and Indra. Vedana shakta yamstotu mavanga manasa manasa gocharam jnana buddhyora sadhyam cha nirakaram namamyaham. Even the Vedas cannot understand you, O Mahadeva, Parashurama says. And it's true, even the Vedas and Upanishads cannot understand Lord Shiva. Even Brahma and Vishnu are searching for the feet of Mahadeva. And here it says Nirakaram. Parashurama says Nirakaram, formless. So again, we have to understand this very importantly. Formless means, it doesn't mean that Mahadeva is not, doesn't have a form. He is beyond the three modes of material nature. He is not bound by any material forms. Because everybody is, you know, if you see Brahma and Vishnu, they are bound by age. But Mahadeva is not bound by age. Mahadeva's form is beyond the modes of material nature and beyond the

మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీభ్యో మీభ్యస్తనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీభ్యః మఘవద్భ్య ఇతి మ

హేతయోన్యమన్యగుం హేతయో హేతయోన్యమస్మదస్మదన్యగుం హేతయో హేతయోన్యమస్మత్ అన్య

నిహికృతం అకర్త చతురాః పునరితి తేనహారత్నాని దత్తనాత్రిః ఆసాప్తాని సున్వతే ఏకం మా ఏకం సుశస్తిభిః అధారయంతావన్నయః అభజంతా సుకృత్యయా భాగం దేవేషు యజ్ఞయం ఇహా ఇంద్రాగ్ని ఇతి ఉపాహయే తయోః ఇతో స్తోమం ఉష్మసి.

ఓం కనక గిరి శరాసనాయ నమః. ఓం కనకాంగదహారాయ నమః. ఓం కనకలింగాయ నమః. ఓం కనకమాలాధరాయ నమః. ఓం కనిష్ఠాయ నమః. ఓం కనక మహామణిభూషితాంగాయ నమః. ఓం కేనచిదనావృతాయ నమః.

ఖ్యపూర్వవదనాగరమః ఓం కర్మసాదాఖ్య దక్షిణవదనాగరమః ఓం కర్పూరాత్యంతశీతలాగరమః ఓం కర్పూరగౌరాగరమః ఓం కరవీరప్రియాగరమః ఓం కర్తృప్రేరకాగరమః ఓం కర్పూరసుందరాగరమః ఓం కర్పూరదేహ

గడమః ఓం గజ చర్మ పరీధానా గడమః ఓం గజానన ప్రియా గడమః ఓం గజారూఢా గడమః ఓం గజ చర్మినే నమః ఓం గండస్ఫురద్భుజగకుండల

0: ಷಷ್ಠೀ ಕೈಲಾಸ ಸಂಹಿತಾ ಸಪ್ತಮೀ ವಾಯವೀಯಾಖ್ಯ ಸಪ್ತೈವಂ ಸಂಹಿತಾ ಮತಾಃ ಸಸಪ್ತ ಸಂಹಿತಂ ದಿವ್ಯಂ ಪುರಾಣಂ ಶಿವಸಂಜ್ಞಕಂ ವರೀವರ್ತಿ ಬ್ರಹ್ಮತುಲ್ಯಂ ಸರ್ವೋಪರಿಗತಿಪ್ರದಂ ಏತ ಶಿವಪುರಾಣಂ ಹಿ ಸಪ್ತ ಸಂಹಿತಮಾದರಾತ್ ಪರಿಪೂರ್ಣಂ ಪಠೇದ್ಯಸ್ತು ಸಜೀವನ್ ಮುಕ್ತ ಉಚ್ಯತೆ ಋತಿಸ್ಮೃತಿಪುರಾಣೇತಿಹಾಸಾಗಮಶತಾನಿ ಚ ಏತ ಶಿವಪುರಾಣಸ್ಯ ನಾರ್ಹನ್ ಜಲ್ಪಾಂ ಕಲಾಮಪಿ ಶೈವಂ ಪುರಾಣಮಮಲಂ ಶಿವಕೀರ್ತಿತಂ ತತ್ ವ್ಯಾಸೇನ ಶೈವ ಪ್ರವನೇನ ಚ ಸಂಗೃಹೀತಂ ಸಂಕ್ಷೇಪದಃ ಸಕಲ ಜೀವ ಗುಣೋಪಕಾರಂ ತಾಪತ್ರಯಘ್ನಮತುಲಂ ಶಿವದಂ ಸತಾಂ ಹಿ ವಿಗೈತವೋ ಧರ್ಮ ಇಹ ಪ್ರಗೀತೋ ವೇದಾಂತ ವಿಜ್ಞಾನಮಯ ಪ್ರಧಾನಃ ಅಮತ್ಸರಾಂತರ್ ಬುಧವೇದ್ಯವಸ್ತು ಸತ್ಸಂಕ್ಲುಪ್ತಂ ಮಂದ್ರೌಘ ತ್ರಿವರ್ಗಯುಕ್ತಂ ಶೈವಂ ಪುರಾಣ ತಿಲಕಂ ಖಲು ಸತ್ಪುರಾಣಂ ವೇದಾಂತ ವೇದ ವಿಲಸತ್ ಪರವಸ್ತು ಗೀತಂ ಯೋ ವೈ ಪಟೇ ಚ ಶೃಣುಯಾತ್ ಪರಮಾಧರೇಣ ಶಂಭುಪ್ರಿಯಃ ಸಹಿ ಲಭೇತ್ ಪರಮಾಂ ಗತಿಂ ವೈ ಇತಿ ಶ್ರೀ ಶಿವಮಹಾಪುರಾಣೇ ಪ್ರಥಮಾಯಾಂ ವಿದ್ಯೇಶ್ವರ ಸಂಹಿತಾಯಾಂ ತೃತೀಯಃ ಓಂ ತತ್ಸತ್.
1: ಓಂ ನಮಃ ಶಿವಾಯ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: వీడికి వరదలొచ్చి ఇల్లు ముంచేసిన ఇంకో చోట నదుల్ని నింపి కొన్ని సంవత్సరాలు నీటి కరువు లేకుండా చేసింది. కనుక ఒక వస్తువు అఘోరంగా పరిణమించినప్పుడు కొందరికి ఘోరంగా మారుతుంది. ఏం చేస్తాం? కనుక సృష్టిలో ఉన్న ఘోరాఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తే అది నిజానికి ఘోరము కాదు అఘోరము కాదు, ఇట్ ఇస్ రిలేటివ్ టర్మ్. వాడి కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని కూడా వాడి కర్మానుగుణంగా కలిగిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది. ప్రతి అణువులో వ్యాపించి ఉంది, నీరులో వ్యాపించి ఉంది, నిప్పులో వ్యాపించి ఉంది, వాయువులో వ్యాపించి ఉంది, భూమిలో వ్యాపించి ఉంది, ఆకాశంలో వ్యాపించి ఉంది. మనకు పరిచయం ఉన్నవి చెప్పాను, ఇంకా పరిచయం లేనివి ఎన్ని ఉన్నాయో వాటిలో కూడా అవన్నీ వ్యాపించున్నాయి. మీరు అగ్ని పరిశీలించండి, దానిలోని ఇదే లక్షణం కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో మండితే పొయ్యిలో మండితే అఘోరం, ఇల్లంతా మండితే ఘోరం, అవునా లేదా? ఇదే విధంగా వాయు, దాని యొక్క స్థితి అంతే, మృదువుగా చక్కగా విస్తా ఆ పిల్లగాలి చల్లగాలి అలా తిరిగొస్తానంటాడు. అది విజృంభించిందా మనం తిరగక్కర్లే, అదే తిప్పి ఎగరేస్తుంది. అంటే మళ్ళీ దానిలో ఘోరాఘోరములు సృష్టి అంతా. అందుకే పరీక్షలోకాన్ లోకాన్ని పరిశీలించండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాగ ఘోరాఘోరములుగా విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్యచంద్రులు వ్యవహరిస్తున్నారు. ఈ వేసవులు అమ్మో ఏమంటారండి అని అనుకోలే ఆయన్ని. ఇలాగే వారం రోజులు ముసిరి వెళ్ళనియండి, కనిపించట్లేదండి సూర్యనారాయణుడు, అవునా లేదా? ఏమిటి, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకు విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు మనకు అఘోరంగానే పరిణమించుతాయి. అందుకే ఏమిటి, రుద్రుణ్ణి శివుడిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి, విశ్వమంతా ఘోరాఘోరమే. ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు, నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల, జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి, అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో, శరీర వ్యవస్థలో ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా? ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకట్లేదే, ఇది ఇక్కడ ఎలాగున్నది. ఇలాగ ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి, శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి. ఇవి కూడా ఘోరాఘోరాలి. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి, ఆనందింపజేసే వాళ్ళు కొందరు, బాధ పెట్టే వాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టే వాళ్ళ విషయంలో మనం ఇప్పుడు పోతే బాగుండు ఇలాంటివి అనుకుంటాం. అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం, ఈ అఘోరం రెండూ మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే, ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు. వరదలు రాని, వర్షాలు పడిని, నా ఇల్లు మునిగిపోకూడదు. అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు. ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తా మన రుద్రంలో ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం. ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించుకున్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించమంటుంది రుద్రం. ప్రతి చోట నువ్వు చూసే ప్రతి చోట మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాలి. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా? కాదు, మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు. అవునా లేదా చెప్పండి. ఆహా, వాళ్ళ వల్ల చాలా ఆనందం అంట. ఎవరు పిల్లలుంటే చాలా ఆనందం, సంతోషమే. ఉంటే ఒక ఒక లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులు అని సామెతుంది. ఏం చేస్తాం, వాళ్ళు లేడే అనే ఒక బాధ వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధలు. వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్ని కుదురుపడ్డాయా లేదా, ఆ తర్వాత మరొక బాధ. వాడికి చదువుగా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషను, రేసులు, ఎన్ని వేదంలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఒక బాధ, ఆ దొరికిన ఆ వస్తుంది ఆవిడ, ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ. ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదని అనగలరా? చూడండి ఇక్కడ. అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖభాజనుడు అయిపోయాడు. ఇవాళ వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే. కర్మానుగుణంగా నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్థులే, వ్యక్తులు అవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాత్మకమే. అందుకే రోజు శివుణ్ణి రుద్ర అని ఎందుకు అనాలంటే, స్వామి ఘోరం అఘోరం రెండూ నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడుగా పరిణమించు. అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేనేవన్నీ చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేనేవన్నీ అనడానికి, ఒకటి, నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం. అంటే శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం. అర్థం చేసుకునే మహాత్ముని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడు అంటే ప్రమహసి పదే నిస్త్రై గుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం. త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము అఘోరము ఘోరాఘోరము అని మూడు విధములుగా నిండి ఉంటుంది. మూడు విధములు, రెండు అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి మూడు చూపించాను. ఇదేమిటండి మూడు ఎలాగా అంటే, ఇందాక చిట్ట చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ అఘోరమే ఘోరమైవడం ఘోరాఘోర మిశ్రమం. ఇది ఘోరం అది అఘోరం అని సపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే ఆ ఘోరం సృష్టిస్తున్నాడు. ఎందుకు? రెండు ఆయన కాడు కనుక. ఘోరాఘోరములు రెండు ఒకే దానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు రెండూ చూపిస్తున్నాడు, అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం. ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళములవ్వాలి అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది రెండు విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమైనా జరగచ్చు. రెండు, అది ఏమిటో అర్థమయ్యే తెలివైన వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు. సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడు ఏమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమా చెప్పండి? వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులు అయితే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం, కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ఈ రెండూ చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతులు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేదసారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండింటికి మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తెలిపింది ఏమిటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద? ఆయన శివుడే. తండ్రి గట్టిగా అప్పుడు కొట్టాడంటే పిల్లాడు నాశనమైపోవాలని కొడుతున్నాడా? బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే నేను 4 సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానని పెట్టుకోలేదు కదా ఆయన దగ్గర. వచ్చిన వాడికి జబ్బుంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడు లోపల ఉన్న ప్రారంభపు జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు, కానీ జబ్బు పోగొడతాడు ఆయన. అందుకే శివుడిని వైద్యుడు అన్నారు అలాంటి వాడు. అందుకు ఆ పరమేశ్వరుడు నిజమైన వైద్యుడు అని తెలుసుకుని సరెండర్ అయిపోతే ఇంకా వాడికి జబ్బు ఉంటుందా అండి? ఇది తెలుసుకోడు. ఆ సరెండర్ అవడాన్నే నమః అన్నారు. ఇది 3వ విషయం. అందుకే మళ్ళీ నమస్కారానికి వచ్చాం. నమస్కార అంటే నమ్రభావం, సమర్పణ. ఈ సమర్పణ ఎన్ని విధాలుగా చేస్తున్నాం? అనేక నమస్కారాలు ఉన్నాయండి మనకి. ఏమిటి? 2 చేతులతో నమస్కరిస్తాం మనం. ఈ 2 చేతులతో ముక్కుళ ముద్ర, అంజలి ముద్ర అని 2 ముద్రలు ఉన్నాయి. ముక్కుళం మొగ్గలా గుంచడం, అంజలి దోజలించడం, ఈ 2 నమస్కరిస్తాం. దేవతకి నమస్కరించవలసిన తీరు అది. 2 చేతులు కలపాలి. 1 చేతితో నమస్కరించకూడదు. 1 చేతితో నమస్కరించితే ఏమొస్తుంది అనేది ధర్మశాస్త్రాలు చాలా భయంకరంగా చెప్పాయి. నేను చెప్తే కూడా భయం వేస్తుంది. 1 చేతితో నమస్కరిస్తే ఆ చేతి నరికేసిన పాపం లేదని చెప్పారు. పిప్పలాద స్మృతిలో ఇది చెప్పబడుతూ ఉన్నది. అందుకే 1 చేతి నమస్కారాలు ఉన్నాయే, అది కాదు. 2 చేతులు దోజలించి నమస్కారం. ఎందుకంటే 2 ఉన్నాయిగా మనకి, ఏకం చేయాలి. ఆ చేసి నమస్కరించడం ఉన్నదే, అది చాలా విశేషం. సృష్టి అంతా 2, ఏకం చేసి దర్శించు. నువ్వు 2గా కనిపిస్తున్నా, నువ్వు ఏకమే. ఆ 2 ఏకం చేసేటప్పుడు 2 చేతులు దోజలించి తల వంచాలి. నమ్రభావం అది. అదే ఇలా పెట్టి అలా ఉండడం కాదు, తల వంచుతున్నావు నువ్వు. నమ్రభావ ప్రకటన. ఈ నమ్రభావ ప్రకటన ఎన్ని రకాలుగా అంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం అని కూడా చెప్పారు. ఫుల్ సరెండర్ అది అష్టాంగం. స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమికి ఆంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదుట. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రమాణమే ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగముచ్యతే. టోటల్ సరెండర్, ఇది నమస్కారమే. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోజనించడం 2 చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి, ఈ 2తోనే మనకు చిక్కు అంతా కూడా. ఎందుకంటే తల వంచమంటే అంత మనం తొందరగా ఉంచుతామా? అంత తొందరగా వంగదు, మహాపొగరి తలకి. అందుకే తల వంచడం మహాకష్టం. తల వంచాలి, చేతులు దోయిలించాలి, అది విశేషం. ఈ 2 మన తిప్పలన్నిటికీ కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా, చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీని కరములు అని పేరు, కరోతి. అంతే కదా, ఇవి చేస్తున్నాయి. అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం ఇది, మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్న అసచిక్కులు వీటితోనే, అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ రెండు ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన అహం పోతోంది వాళ్ళు. ఆలోచన ఆచరణ రెండు పరమేశ్వరునికి అర్పించడమే నమశబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పడితే అక్కడ పారేయు, అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే, చాలా విలువైన వస్తువులవి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పల్లవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్ ఇదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కాదండి, అందరూ ఉండొచ్చు, కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు రెండు చేతులు దోయిలించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అనే బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెళుతుందో చూడండి. అందుకు నమశబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు. ఎంత విశేషం ఉంది చూసారా. అందుకే భారతీయుడు, భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకైందంటే ఇన్ని అర్థాలు ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక. అందుకే ఇలాంటి భాష కానీ ఇలాంటి పదాలు కానీ మరో భాషలో దొరకవండి, వెతికినా దొరకదు. అది కేవలం భారతీయుల సొత్తు. ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి, అందులో వేదంలో దొరికింది. అందుకు నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పాం. నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట. ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే, నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది. ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది, అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే. అంతేగాని పనికి మాలినటువంటి ఏవేవో ఇటు తిప్పడి తిప్పి చెప్తున్నావు నేను చెప్పడం లే. సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది. మనః అనే శబ్దమే నమః అయిందిట. దీనికి సూత్రం ఉంది, వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని. వర్ణ విపర్యయ న్యాయం ఎలాగు అంటే, హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు. హింస అనే శబ్దం నుంచే సింహ అనేది పుట్టింది. అన్ని ఇలాగొచ్చినవి. అది హింసించే లక్షణం కల జంతువుల్లో అతి గొప్పది గనక దానికి సింహ అన్నారట. అలాగే మన ఏవ నమః, మనస్సే నమస్సయింది. అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని. ఇంకా నా అమ్మహ ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని. అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను, ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహాచైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని. మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం. అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే, అది విశేషం. అందుకు నమస్కారం కింత శక్తి ఉంది గనుకనే రుద్ర నమకం అంత గొప్పదైంది. నమః అనేది ఎంత జ్ఞానానికి తీసుకెళ్తాను చూడండి. ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం, అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం. ఘోరముల్లో అఘోరముల్లో రెండిట్లో నువ్వే ఉన్నావని నాకు తెలిసింది గనక ఓ పరమేశ్వరా నీకే నమస్కారం అని చెప్తున్నది రుద్రం. ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయనేమి హింసిస్తాడండి. అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు, వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాడట. ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుంటే చాలా సంతోషం, మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. గుర్తే లేకపోతే బాధలేదు, లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది. కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మాటలైనా చెప్పుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటినీ నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి. ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్. మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం. భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం, దాని అసలు కారణాన్ని తెలుసుకోం. మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి? సంఘటన, సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా. దృష్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడ దాకా లాగుతాడు మంత్రకారుడు. అది విశేషం. ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు. ఎందుకంటే వాడు ముందు మాస్క్ను చూశాడు. కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో రెండు కన్నాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు. అందుకు ఆ రెండు కన్నాలు పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు. పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు. చూస్తే ఈ కళ్ళు ఆయనకు పరిచయమే. ఈ కళ్ళే నాన్నదా అని ఎత్తుకున్నాడు. తన తండ్రి కళ్ళవి, ఆప్యాయంగా చూసిన కళ్ళు ఇప్పుడు తనను భయపెడుతున్నాయి. కానీ పోల్చాడు ఇప్పుడు. ఈ భయపడుతున్న మాస్క్ వెనక ఆ రెండు కళ్ళు మా నాన్నవి అని తెలిసి ఒక్కసారి ఇంతసేపు భయపడ్డాను కానీ నాన్న నువ్వా అని అంటే వెంటనే మాస్క్ తీసి ఎత్తుకుంటాడు ఆయన. అదేవిధంగా ఘోర అఘోరములు రెండింటి నుంచి కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అని తెలుసుకుంటే వాడిని తప్పకుండా ఎత్తుకుని ఘోరానికి అఘోరానికి కూడా అతీతమైన శివత్వం అని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం. ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటినీ తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్ఛం ఇది. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ, అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతుంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్ని యందు, నీటి యందు, ఔషధులు యందు, దీని యందు, దాని యందు ఏమిటి? విశ్వాభువన వివేశ, ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ, ఆ రుద్రునికి నమస్కారము. ఈ వివేశ ప్రవేశించుట విష అనే ధాతువు నుంచి వచ్చింది. ఆయన దీనిలో ప్రవేశించి ఉన్నాడు కనుకనే దీనికి విశ్వం అని పేరుట. విశ్వం అని ఎందుకు పేరు వచ్చిందో అర్థమైంది కదా. విష ధాతో వివేశ అని అర్థం. విష అనే ధాతువుకి ప్రవేశించుట అని అర్థం. మన విశ్వం విశ్వం విశ్వం అని అంటున్నాం అంటే అర్థం లోపల ఆయన దూరేడు అని అర్థం. ఒకడు దూరినది, ఒకడు దూరినది అని అర్థం విశ్వం అంటే. అనగా ఆ పేరే చూడండి, విశ్వం అంటే ఆయన దూరింది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటామేమోనని వాటిని ముందు వదిలేశారు మన మీదకి. విశ్వం అని ఆలోచిస్తే పరమేశ్వరుడు ప్రవేశించినది విశ్వం. ఎలా ప్రవేశించాడు? ఏదో ప్రవేశించి మూల కూర్చున్నాడండి? కాదండి, ప్రవేశించి ప్రతి అణువునా వ్యాపించిపోయేట. అందుకే రెండవది ఏమిటి? విష్ణువు. విశ్వం విష్ణువు, అక్కడికి తెలుసుకుందాం. అందుకే రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నావా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్రా నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివిని ఇవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి? విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి? రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థమైంది. విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయన శివుడే. ఆయనకు నిజానికి ఘోరము అఘోరము రెండు ఆయనకు అవసరం లేదు, రెండు మన మంచిగా చేస్తున్నాడు ఆయన అని తెలుసుకుంటేనే శివుడు, మంచికి పనిచేసేవాడిని శివుడు. శివమిచ్చం మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని భారతంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు శివశబ్దానికి అర్థం. ఎల్లవేళలా జీవులకి శివము కలిగించాలనే స్వభావం ఎవడికుందో ఆయన శివుడు అని ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శివం ఇవ్వడమే, శుభం ఇవ్వడమే. అందుకే ఆయన సహజ స్వభావం శుభం, ఆయన ఇచ్చేదే శుభం, ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నా మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రమో ఉంది గనకనే వాడు తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను తల్లి తిట్టింది తండ్రి తిట్టింది అంటే వాడు చిన్నప్పుడే పారిపోతాడు. వాడు అంటే ఇంత మందలించని ఇంత నా క్షేమం కోసమే అని ఎలా ఉందో ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పరమేశ్వరుడు ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి చేస్తున్న పనే అని తెలుసుకోవడమే శివత్వ దర్శనం. పార్థివలింగార్చన అంటే అర్థం లింగం అంటే లీనమై ఉన్నది అని అర్థం కదా. ఇప్పుడు రుద్రుడు వివేశ అన్నాం, వివేశ అంటే ప్రవేశించాడు, ప్రవేశించి లీనమైపోయాడు. లీనం అంటే వ్యాపకమైపోయాడు. లీనమైన వాడినే లింగం అన్నారు మరి, ఏంటి కాదు లీనత్వాత్ లింగ. ఇలా వ్యాపించిపోయాడు గనక అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఈ మట్టి లింగంలో వ్యాపించిపోయాడు. అంటే మట్టిలో కూడా ఆయనే ఉన్నాడు, మట్టిలో ఆయన ఉన్నాడు గనకనే మట్టి అయిన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు, పార్థివ దేహంలో ఉన్నాడు కదా. అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివ లింగం. అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా, అధ్యాత్మ లింగార్చన. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా, ఇదిగో ఇవన్నీ చేయగా చేయగా అప్పుడు తెలుస్తుంది క్రమంగా. ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది, అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా, విశ్వమంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం, వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా, ఏది శుభం ఇవ్వాలి అని. ఇప్పుడు కనిపించేదాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు. కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన, ఇక్కడ ఎలా తెలియదో ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీద కోసమే పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా, ఆయన ఎప్పుడు ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు. ఇక్కడ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ప

కనిపించకుండా ఉన్నాడా? స్ఫురత్ చాలా స్పష్టంగా కనబడుతున్నాడు అండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగానే అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా, ఎంత స్పష్టం ఆవి స్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు మనకు ప్రతి దానిలో స్ఫురిస్తున్నాడు తెలుసుకోగలిగితే. ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతి దానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? ఆలోచిస్తే ఆశ్చర్యం ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా? నీలో నాలో విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడు ఇదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆ విస్ఫురత్ ఎలా ఉన్నాడు? జ్యోతి స్ఫాటికలింగం. ఈ మహావిశ్వమంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతి స్ఫాటికలింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం? ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అతడు జ్యోతిర్లింగం స్ఫటికలింగం అన్నారు. జ్యోతి స్ఫాటికలింగం, జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? ప్రకాశిస్తోంది గనక, స్ఫురత్ అని అన్నారు గనక, స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది గనక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే అంటే దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతి గాని. జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా, లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది? స్ఫాటికలింగం, స్ఫటికంలా ప్రకాశిస్తుందట. స్ఫటికంలా అని ఎందుకన్నారు అంటే శివుడు స్ఫటికంలా ఉంటాడా అంటే దీనికి సంకేతం ఏంటంటే విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా ఆయనే నీరైనా ఆయనే నిప్పైనా వీటన్నిటినీ నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన. స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధతత్వం అది. అందుకు జ్యోతి స్ఫాటికలింగం. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు. ఆయన జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం ఆనందం కలబోసి ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోంది. అమృతే నాప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడే. వెలుగు అంటున్నాం, తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్నిశామమే ఇది. వెలుగు తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలున్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిస్ఫాటికలింగం అనడం. మౌళివిల సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం, శాశ్వతం, ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం, శాశ్వతం, ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళు మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. రోజుకింతటితో స్వస్తి.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய.
1: துர்மார்க்குடிக்கு வாடி மாத்திரம் வாடிக்கு அந்தங்கானே ఉంటుంది, కానీ సత్యంగా అది అరమణీం. అరమణీం అంటే అవి రమణీయములు కావు. రమణీయా అరమణీం, వినడానికి రమణీయములుగా వినిపిస్తున్నప్పటికీ నిజానికి అవి అరమణీం. వీటినే మనకి చారవాకం అని అంటారు. చార్వాకము అంటే ఏమిటో కాదు, చార్వాకుడు అనేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోవద్దు. ఆ సిద్ధాంతం పేరు చార్వాక సిద్ధాంతం. చారు వాకము అంటే, చారు అంటే అందమైనటువంటి, వాకము అంటే మాట. చారు వాకం వినడానికి అందంగా అనిపించే మాట. వినడానికి అందంగా అనిపించే మాటలు ఏమిటో కొన్ని చెప్పుకుందాం. అదేమిటంటే, ఈ సృష్టికి ఈశ్వరుడు అనేవాడు ఒకడు లేడు. అందుకు దేవతలు ఇవన్నీ కూడా అక్కరేలేదు. దేవతలు అక్కర్లేదు గనక మనం చేసేది మంచ చెడ గమనించి రక్షించి శిక్షించేవాడెవడు లేడు గనక మనం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. అందుకు పుణ్యం పాపం బాధ లేదు, స్వర్గం నరకం బాధ అంతగన్నా లేదు. సుఖంగా వచ్చి దానితో అస్మిన్ నీయందు, ఇంత పరతత్వమైనటువంటి స్వామియందే వాళ్ళు అరమణీ రమణీయముల వలె కనిపించే అరమణీ వాక్కులు పలుకుతూ ఉంటారయ్యా. వారిని ఒక్కటే అని తెలుసుకో, జడధియహ అభవ్యానాం. ఆ వాక్కులు అమంగళులు గనక వాళ్ళు ఆడుతున్నారు. అవి గాని మనం వింటే అవే వస్తాయి, అమంగళములే వస్తాయి. అందుకు వాటిని దూరం చేయాలి, వాళ్ళు జడధీయులు అని తెలుసుకుని దూరం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తూ, ఈశ్వర ఉపాసన చేసేవాడు కుతర్కాల జోలికి పోరాదు అన్నారు. నిజంగా మన వాక్కులు బుద్ధి తెలుసుకోలేనప్పుడు ఈ కుతర్కాలు ఉంటే ఇంకెక్కడ ముందుకు సాగలం చెప్పండి. అందుకే దుర్జటి మహాకవి, ఏలీలన్ను తీయింపనెట్టు ఉపమే ప్రేక్షాధని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలక లభ్యం వైన నిరూపము, చాలు చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచో, చీ లజ్జింపరుగాక మాదృశకవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు మహానుభావుడు. 100 శ్లోకాల్లో కాళహస్తీశ్వరుని స్తోత్రం చేస్తూ మా కవులకు సిగ్గులేదయ్యా అన్నాడు. అది విశేషం. ఎందుకంటే నిన్ను వర్ణిస్తున్నాం అని అహంకరిస్తారే గాని నువ్వు వర్ణనకు అందుతావా? ఉపమా ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్యము మొదలైనవన్నీ సమకూర్చుకుని గొప్ప కవిత్వంతో వర్ణించారు అని మేము అహంకరిస్తాం గాని సత్యాన్ని వర్ణించగా వర్ణించగా ఈ కవిత్వాలు నిలుస్తాయా? చాలు చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుతో చీ లజ్జింపరుగాక మాదృశకులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు మహానుభావుడు. ఆ భావం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అందుకు ఈ కుతర్కాలు ఎలా సాగిస్తారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అనేకములైన లాజిక్లతో మన మనస్సు ఎంత కకావికలం అయిపోతుందో చూడండి. మనం అంటాం రీజనింగ్ ఉండాలండి, దేనికైనా లాజిక్ ఉండాలి అని. ఇప్పుడు జనరేషన్ చాలా లాజికల్ గా ఆలోచిస్తుందండి. వాళ్ళకు ఆన్సర్ చెప్పాలి పరమేశ్వరుడు గురించి, చెప్పి వాళ్ళ భక్తుల్ని చేయాలండి. పరమేశ్వరుడు గురించి ఎవడు తెలుసుకుంటే వాడు ధరిస్తాడు. ఈ అవస్థపడి వాడిని కన్వే చేసి చెప్పాలనే ప్రయత్నంలో మనం నాస్తికులు అయిపోతామని ప్రమాదం కూడా ఉంది. అందుకోసం ఈ జడధీయులు అయినటువంటి మందబుద్ధుల యొక్క వాక్యాలు మన మనస్సును కలవరించి మందబుద్ధుల్ని మంచి బుద్ధుల్ని చేసే ప్రయత్నంలో మనం మందబుద్ధులు కాకుండా జాగ్రత్త పడాలి. ఈ కుతర్కాలు ఎలా సాగుతూ ఉంటాయంటే, ఉదాహరణ చెప్తున్నారు, అసలు ఈశ్వరుడు ఈ ప్రపంచానికి ఎలా కారణము? అప్పుడు వినిపించినటువంటి అనేకమైన అవైదికములైనటువంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఒకవైపు బౌద్ధ జైనాదులు మొదలైనటువంటి వచ్చి ఈశ్వరత్వవాదాన్నే నిరాకరించే, ఒకవైపు వేదంలో వాక్యాలు చెప్తూనే, ఇంకొక వైపు వేదవేద్యుడైన పరమేశ్వరుణ్ణి అంగీకరించలేదు. కొందరు లోకాన్ని అంగీకరించారు కానీ లోకేశ్వరుణ్ణి అంగీకరించలేదు. ఇలాంటి వాదాలు వచ్చి ఈశ్వరుడనేవాడు ఉంటే అతను ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఎలా ఈ సృష్టి చేశాడు అని వాళ్ళు క్వశ్చన్స్ అయ్యా. ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారో తర్వాత చెప్తున్నాడు. కిమీహ కింకాయ సకల్లు కిముపాయ త్రిభువనం కిమాధారో దాత సృజతి కిముపాదాన ఇతి చ అతర్కేశ్వర్యే త్వయి అనవసర దుస్థో హతధియ కుతర్కోయం కాంశ్చిన్ ముఖరయతి మోహాయ జగతాం. అసలు ఈ విధమైనటువంటి కుతర్కవాదనలన్నీ ఎందుకు వస్తాయి అంటే జగత్తుని మోహింపజేయడానికి అన్నారు. జగత్తుని మోహింపజేయడం అంటే సత్యస్వరూపం తెలియనివ్వకుండా చేయడానికి కుతర్కాలు వస్తాయి. ఎందుకంటే తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడి దగ్గరికి మేనక రంభ మొదలైన వాళ్ళందరూ వచ్చినట్లుగా సాధనలో ఉన్నటువంటి వీడి మనస్సుని దాని నుండి చెదరగొట్టి ఈశ్వరుణ్ణి కీర్తించి తరించిపోనివ్వకుండా అడ్డుకుంటాయి కుతర్కాలు. అందుకే కుతర్కాలు విడిచిపెట్టవలసిందే. ఆయన ఉంటే ఎలా ఉంటాడు, వాళ్ళ కుతర్కాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. కిమీహ ధాత, ధాత అంటే సృష్టికర్త అని అర్థం. అంటే బ్రహ్మదేవుడు అని మనం ఇక్కడ తీసుకున్నా తప్పేం లేదు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి శివుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే త్రిశుషు గుణభిన్నాసు తనుషు అని ముందు శ్లోకంలోనే చెప్పేశారు. అంటే ఇక్కడ ఈయన స్తోత్రిస్తున్నటువంటి శివుడు ముగ్గురులో ఒకడి కాదు, ముగ్గురు ఒక్కడైన శివుడు. ఇది ఒక్కడి బాగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా ఎవరినైనా స్తోత్రం చేస్తే విష్ణువుని స్తోత్రం చేస్తున్నామంటే త్రిమూర్తుల్లో ఒకడైన విష్ణువు కాదు. విష్ణు భక్తులందరూ కూడా త్రిమూర్తుల్లో ఒకడైన విష్ణువుని కీర్తించట్లే, త్రిమూర్తులు ఒక్కడైన విష్ణువుని కీర్తిస్తున్నారు. అది విశేషం. ఆ రహస్యం మన గజేంద్రుల్లోనే కనిపిస్తుంది. ఇందాక చెప్పినటువంటి పద్యంలోనే ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందు డిందు. ఈ మూడు పనులు ఎవడు చేస్తున్నాడో ఆ ఈశ్వరుణ్ణి విష్ణువు అంటున్నాడు గజేంద్రుడు. అవునా లేదా? ఆ ఈశ్వరుణ్ణి శివుడు అంటున్నారు ఇక్కడ. మరి మూడు పనులు చేస్తున్నవాడు ఒక్కడే మూడు పేర్లతో. అందుకు దాత అంటే పరమేశ్వరుడే సృష్టికర్త అయినప్పుడు దాత అనిపించుకుంటున్నాడు. ధరించువాడు సృష్టి చెయ్యువాడు ఆ దాత ఉన్నాడే ఆ బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన ఆ ఈశ్వరుడు కిమీహ ఏ కోరికతో చేస్తాడు. ఒకవేళ ఈశ్వరుడే ఉంటే కిమ్ ఈహ, ఈహ అంటే కోరిక అని అర్థం. ఏ కోరికతో చేస్తున్నాడు? సరే ఆయన సృష్టి చేయాలంటే ఆయన అనగా ఒక రూపం ఉండాలి కదా. కిం కార్య, ఆయన శరీరం ఎలా ఉంటుంది? కిం ఉపాయ, ఏ ఉపాయంతో చేస్తున్నాడు? ఉపాయము అంటే మంచి జ్ఞానము. ఎటువంటి ఉపాయంతో ఆయన సృష్టి చేస్తున్నాడు? అలాగే ఏది ఆధారం చేసుకుని సృష్టి చేస్తున్నాడు? కిమాధారో దాత, దేన్ని ఆధారం చేసుకుని చేస్తున్నాడు? సరే ఆయన గారికి మంచి బ్రెయిన్ అన్ని ఉన్నాయి, కానీ ఉపాదానం ఒకటి ఉండాలి కదా. ఉపాదానం అంటే మెటీరియల్ కాజ్ అని అర్థం. అంటే కుండ చేయాలంటే మట్టి అనేది ఒకటి ఉండాలి. మట్టి అనేది కుండకి మెటీరియల్ కాజ్ అయింది. అలాగే ఈ జగత్ అనే దాన్ని ఏ ఉపాదానంతో చేస్తున్నాడు అని ఈ అనవసరపు ప్రశ్నలన్నీ వేసుకుంటూ ఉంటారయ్యా కొంతమంది అన్నాడు. ఎందుకంటే నిన్న మనం చెప్పినట్లు నూతిలో కప్ప సముద్రపు కప్ప డిస్కషనే. ఎందుకంటే వీడి ప్రపంచంలో వీడు ఎలాగో ఈశ్వరుని అలాగే ఊహించుకుంటున్నాడు. అందుకే ఒక ఆయన నేను దేవుణ్ణి నమ్మనండి అని అంటే చాలా సంతోషం, కానీ దేవుడంటే నువ్వు ఏమని అనుకుంటున్నావో ఆ దేవుడిని నువ్వు నమ్మడం లేదు. ఇది ఇక్కడ జరిగింది. ఒక్కడ ఆలోచించండి, దేవుడు లేడండి అన్నాడు వాడు. దేవుడు లేడంటే అసలు నువ్వు దేవుడంటే ఏమనుకుంటున్నావు ముందు చెప్పు, వాడు ఉన్నాడో లేదో తరువాత ఆలోచించ. దేవుడంటే ఒక ఐడియా ఉంచుకొని ఉన్నాడు లేడు అనేది నువ్వు చెప్తున్నావు. అందుకు ఈశ్వరుడు అనేవాడు అంటే వాడు ఎక్కడో ఒక మూల కూర్చుని ఒక రూపంతో ఈ సృష్టిని ఒక ఉపాదాన కారణం తీసుకుని తాను నిమిత్తమై చేస్తున్నాడు. నిమిత్త కారణం, ఉపాదాన కారణం ఇవన్నీ కూడా మనం ఉపనిషత్తుల్లో వినేటువంటి పడికట్లు పదాలు తర్కాల్లో. కానీ తర్కం తత్వానికి తీసుకువెళ్ళాలి. తత్వానికి వెళ్లకుండా తర్కం దగ్గర ఆగిపోయి ఇలా తర్జన భర్జన పడుతూ ఉంటారు. అందుకే ఈశ్వరుడు అంటే అవగాహన లేనటువంటి వారు తమ లక్షణాలే ఈశ్వరుడికి కూడా అంటగట్టి, ఎందుకంటే తమకి ఒక శరీరం ఉంది, తాము ఒక చోటు ఉన్నారు, తాము ఏదైనా వస్తువు చేయాలంటే వాడికి ఆ వస్తువు చేయడానికి కావలసిన వస్తువు దొరకాలి, ముడి సరుకు దొరకాలి. అందుకే తాము ఎలాగో ఆయన అలాగే చేసి ఉంటాడు గనక తాను చూస్తున్న దాన్ని బట్టి దానిని ఊహించడం. అదే నూతిలో ఉన్న కప్ప నూతిని బట్టి సముద్రాన్ని ఊహించినట్లుగా మనం మన బట్టి ఊహిస్తున్నాం. అందుకే కుతర్కవాదులందరూ కూడా వారికి ఉన్నటువంటి అపరిమితమైన బుద్ధితో నీ గురించి అతర్క్యైశ్వర్యే, అతర్క్యైశ్వర్యే అంటే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం ఉంది అది అతర్క్యము అంటే తర్కించడానికి వీలు లేనిది, వీలు కానిది. అది విశేషం. తక్కమునకు అందనటువంటి నీ ఐశ్వర్యముల పట్ల ఇటువంటి తక్కమును పెట్టుకుంటారు. వీళ్ళని ఏమంటారంటే అనవసర దుస్థోహత ధియః అంటే పనికి మాలినటువంటి వాటి యందు తగులుకున్నటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు. వాటిలో తగులుకోవడం చేత ఏమైందంటే ఆ బుద్ధి హత ధియః దెబ్బతిన్న బుద్ధి అయిపోయింది. అంటే సరిగ్గా లేదు ఆ బుద్ధి. ఎందుకంటే అనవసర దుస్థో అంటే దురవస్థకు చెందినటువంటి బుద్ధి. ఎందుకంటే పనికిమాలిన విషయాల్లో చర్చ చేస్తూ పనికిమాలిన విధంగా చర్చ చేస్తుంది కనుక అది దురవస్థకులోనేటువంటి బుద్ధి. హతధియ సరిగ్గా పని చేయనటువంటి బుద్ధి. అటువంటి కుతర్కములు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాన్స్టెంట్ కొంతమంది ముఖరయతి వాగుతూ ఉంటారు అన్నాడు. ముఖరయతి అంటే వాగడం. ఎందుకు వాగుతున్నారంటే మోహాయ జగతాం, ఈ జగత్తుని అజ్ఞానంలో ముంచేయడానికి వాళ్ళు వాగుతూ ఉంటారయ్యా. ఇటువంటి తర్కాల వల్ల ఏమీ లాభం లేదు. చాలా మంది మనకి ఈ తర్కాలను చెప్తూనే గ్రంథాలు రచిస్తూ ఉంటారు. మనం చదివేవి కూడా అవే చదువుతుంటారు. ఎందుకంటే లాజిక్తో తెలుసుకోవాలండి అని. మంచిదే, అంత శక్తి ఉంటే లాజిక్తో తత్వం దాకా వెళ్ళగలిగే శక్తి నీ బుద్ధికి ఉంటే మంచిదే. కానీ నీ బుద్ధిని పరమేశ్వరుడి నుంచి విముఖం చేసేటువంటి లాజిక్ నీకు ప్రమాదకరం. అది ఇక్కడ చెప్తున్నది. అందుకే ఈ వాదోనావలంబ్య అనే విషయం మనం గుర్తించుకోవాల్సినది. ఈ భావాన్నే శంకర భగవత్పాదులు శివానందరహంలో చాలా బాగా చెప్పారు. స్వామి కొంతమంది ఈ పడికట్లు పదాలు కొన్ని విని ఉపనిషత్తుల్లో కానీ తర్కాల్లో కానీ కొన్ని పడికట్లు పదాలు టెర్మినాలజీ దాన్ని తీసుకుని ఉపాదాన కారణం నిమిత్త కారణం అని తీసుకుంటారు. అలాగే తర్కశాస్త్రంలో సాధారణంగా కనబడే పదాలు కుండ, ఈ కుండకి ముందు ఉన్నది మట్టి, అలాగే ఘటాకాశం పటాకాశం, ఈ మాటలన్నీ కూడా తర్కశాస్త్రాల్లో తత్వశాస్త్రాల్లో విని వాటితో తర్జన భర్జన పడుతూ వాళ్ళందరూ కూడా నీకు దూరం అయిపోతుంటారయ్యా, ఎందుకు ఇటువంటి వేదన చెప్పు అని. వహసి తరసా తర్కవచస, ఈ తర్కవచస్సుల వల్ల వచ్చేది అటువంటి అవస్థే. అందుకు నువ్వేం చేయాలంటే పదాంభోజం శంభోర్భజ, ఆ శంభుని యొక్క పదములను ఆశ్రయించు, పరమ సోక్షం వ్రజ, పరమానందాన్ని పొందు, వృధా తర్కములతో కాలయాపన చెయ్యకు అని ఇందులో శంకరుల వారు ఈ భావాన్ని మనకు అక్కడ చక్కగా ఉద్బోధించి చెప్తున్నారు. అదేవిధంగా కుతర్కాలతో వచ్చినటువంటి దుర్మతాన్ని కూడా ఖండన చేయడం ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నటువంటిది. ఇదే భావం భజగోవింద శ్లోకాల్లో కూడా మనకి భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నగి నగి రక్షత డుక్రున్ కరణే. ఈ తర్కాదులన్నీ కూడా అసలు సమయం వచ్చినప్పుడు రక్షించలేవు అని స్పష్టంగా అక్కడ బోధించింది ఇదే. వాద్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కోసలం, ఇవన్నీ కూడా భుక్తయే నతు ముక్తయే. ఏదో లోకయాత్రకి నువ్వు ఇవన్నీ చూపించుకుని మోహాయ జగతాం, జగత్తును మోహింపజేయగలవేమో గాని ముక్తికి మాత్రం వీటితో లాభం లేదు, ఆ భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఏ నిరీశ్వర వాదములు ఉన్నాయో కుతర్కములు వాటిని ఖండిస్తూ తర్వాత శ్లోకంలో అజన్మానో లోకాః కిమ వయవవంతోపి జగతామధిష్ఠాతారం కిం భవ విధిరనాదృత్య భవతి అనీశో వా కురియాత్ భువన జననేక పరికరం యతో మందాస్త్వాం ప్రత్యమరవర సంశేరత ఇమే. ఇక్కడ పరమేశ్వరుణ్ణి అమరవర అని సంబోధించారు. అమరవర అంటే దేవతలలోకెల్లా శ్రేష్ఠుడైన వాడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్ అని ఉపనిషత్ మంత్రం చెప్తుంది. దేవతల్లో మొదటివాడు ముందున్నవాడు. అందుకే దేవ దేవుడు అని పేరు, మహాదేవుడు అని పేరు ఆయన. అంటే దేవతల్లో దేవుళ్లా లేడు ఆయన, దేవతల్లో దేవదేవుళ్లా ఉన్నాడు, మహాదేవుళ్లా ప్రకాశిస్తున్నాడు. అందుకు అమరవర. అమరవర అనగానే మనకి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన అమరేశ్వరుడు కూడా గుర్తొస్తాడు. ఓంకారం అమరేశ్వరం నిన్నటి రోజునే చెప్పుకున్నాం. ఓంకార క్షేత్రంలో మొత్తం ఈ మహానుభావుడు రచించిన మహిమని స్థితిలో 31 శ్లోకములు కూడా శిలాఫలకం మీద లిఖించబడి ఉన్నాయి అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈయనకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రంగా కూడా భావన చేయవచ్చు. అందుకు అమరవర అన్నప్పుడు అమరేశ్వర, దేవతలకు సైతము ప్రభు అయినటువంటి స్వామి అని సంబోధించి, ఈ జగత్తు అవయవవంతము, అవయవవంతము జగత్తులో ప్రతిదీ కూడా అవయవములతో కూడినవి. అవయవము అంటే అర్థం ఏమిటి? అవయవాలు అంటే మన శరీరానికి అవయవాలు ఉన్నాయి. అవయవం ఉండడం వల్ల ఒక ఆకారం వచ్చింది. అలాగే ప్రతిదానికి ఒక అవయవం ఉంటుంది. మన సృష్టిలో చూసే ప్రతి వస్తువు కూడా అవయవవంతమే, అంటే ఒక పరిమితమైన ఆకృతి కలిగినటువంటివి అన్నీ కూడా. అలాగే అవయవము అంటే భాగము అని అర్థం. ఈ జగత్తు అనేక భాగములుగా కనిపిస్తూ ఉన్నది మనకి. ఇలాగ అన్ని భాగములుగా అనేక అవయవములతో ఉన్నటువంటి ఈ జగత్తు అంటే మానవులు, అదే విధంగా పక్షులు ఇవన్నీ కూడా అవయవవంతములే, జగత్తంతా అవయవవంతములే. ఈ అవయవవంతమైన ఈ జగత్తంతా కూడా ఈ లోకము అజన్మానహాకిం అంటే ఏ ఉత్పత్తి లేకుండానే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నాడు. ఇంత లోకం ఉన్నది అంటే దీనికి ఒక కారణమైనది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? కనుక తప్పకుండా ఒక కారణం అంటూ ఉన్నది, అది తెలుసుకోవాలి. ఆ కారణమే ఇక్కడ పరమేశ్వరుడని ప్రతిపాదన చేయబోతున్నాడు. పరమేశ్వరుడే లేనప్పుడు ఈ జగత్తు ఎలా వస్తుంది? ఎందుకంటే ఈ జగత్తు జడము అని మనం ఒప్పుకుంటే ఈ జడమైన దాన్ని చైతన్యమయం చేయడానికి ఒక వస్తువు ఉండాలి కదా. బండి జడమే, కానీ ఆ బండిని నడిపించడానికి ఒక చైతన్యం కావాలి. కనుక అవయవవంతమైనటువంటి జగత్తుకి ఒక చైతన్యవంతమైనటువంటి ఉత్పత్తి కారణం లేకపోతే ఎలా నడుస్తుంది ఈ జగత్తు? అంటే ఈశ్వరుడు ప్రతిపాదన చేస్తున్నాడు, ఈశ్వరుడు లేనిది జగత్తు లేదు అని. అందుకు ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు అని ప్రతిపాదన చేసి ఉన్నవాడిని ఇక్కడ స్తోత్రం చేయడం వస్తు. జగతామధిష్టాతారం కిం భవ విధిరణాదృత్య భవతి. అటువంటప్పుడు ఈ జగత్తంతటికి అధిష్టానం ఏమైంది? చైతన్యమైంది కదా. అధిష్టానం అంటే దేనిని ఆధారం చేసుకుని జగత్తు నడుస్తుందో దానికి అధిష్టానం అని పేరు. అంతే కదండి, అలలు అన్నో ఉన్నాయి, కానీ అలలన్నీ ఉన్నాయని ఒప్పుకుంటూ సముద్రం ఉందని ఒప్పుకోవాలి కదా. కనుక ఈ జగత్తులో ఇన్ని రకములుగా ఉన్న జీవులన్నీ ఉన్నాయంటే ఈ జీవులన్నిటికి ఆధారమైనటువంటి ఒక చైతన్యం అంటూ ఉంది కదా, ఆ చైతన్యమే పరమేశ్వరుడు. అతడే ఈ జగత్తంతటికి అధిష్టాత అయినటువంటి వాడు. ఆయనే భవ విధి. భవ అంటే సృష్టి యొక్క విధి అంటే నిర్వహణ అని అర్థం. అంటే సృష్టి యొక్క ఉత్పత్తి ప్రకారం, ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ప్రకారం అంటే సృష్టి స్థితి లయ మూడు కూడా భవ విధి అనే మాటతో చెప్పేశారు. అటువంటి అధిష్టాన చైతన్యమే లేకపోతే ఇది ఎలా ఉన్నది? అందుకు అధిష్టానమైనటువంటి నిన్ను అనాదృత్య కిం భవతి, నిన్ను అనాదరించడం ఎలా సాధ్యమయ్యా? అంటే నువ్వు లేవని ఎలా అనగలం? మహాచైతన్యమైన నువ్వే లేకపోతే ఈ జగత్ అనేది ఎలా ఉంటుంది? అందుకు అధిష్టాతమైన నిన్ను ఏ విధంగా అనాదృత్య నిరాకరించగలని చెప్పు. అనీశోవా కురియాత్ భువన జననేక పరికరం. ఈశ్వరుడు కానివాడు అంటే ఈశ్వరుడే లేకపోతే ఈ భువన జననము అంటే భువనము యొక్క ఉత్పత్తి ఉత్పన్నము, జననము అంటే కలుగుట అని అర్థం. ఈ భువనము యొక్క కలగడం ఎవరి సన్నాహం వల్ల జరుగుతుంది? ఈశ్వరుని యొక్క సన్నాహం వల్లనే జరుగుతున్నది. ఈ విషయం తెలుసుకోలేని వాళ్ళు మందాహ మందులు, వాళ్ళు నిన్ను సంశయరిత సంశయిస్తారు సుమా అన్నారు. అందుకే ఆ మందబుద్ధి ఈ సంశయ బుద్ధి, అంటే ఈశ్వరుని పట్ల సంశయ బుద్ధి కలగడమే మందబుద్ధి. అటువంటి వారు ఐశ్వరత్వ స్పృహ లేకుండా వాళ్ళు కొట్టుకుపోవలసిన వాళ్లే అని కుతార్కుల్ని నిందించి ఇక్కడ ఈశ్వరత్వాన్ని ప్రతిపాదిస్తూ చెప్పి, ఇలాగ కొన్ని తర్కములు ఈశ్వరత్వాన్ని దూరం చేసేవి ఉంటే వాటిని ఖండించారు. ఈశ్వరత్వాన్ని అంగీకరిస్తూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాన్ని తర్వాత ప్రతిపాదిస్తున్నారు. ఈ అనేక రకములైన సిద్ధాంతాలు ఉంటాయి. అంటే మన మనస్సును కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో సృష్టిలో మీరు చూడండి. ఒకవైపు ఈశ్వరత్వాన్ని అంగీకరించని సిద్ధాంతాలు ఉన్నాయి, సరే అవన్నీ పక్కన పెడదాం. రెండో వైపు ఈశ్వరత్వాన్ని అంగీకరించే సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిని పోని వాటిని అనుసరిద్దామంటే వాటిలో కూడా కన్ఫ్యూజ్ చేసేవి ఉన్నాయో మీరు ఆలోచించండి. ఒకడంటాడు నేను వైదిక పద్ధతిలో చేస్తున్నానండి అంటాడు, కాదండి నేను కొంచెం అవైదిక పద్ధతిలో చేస్తానంటాడు, కాదండి ఆ ఈశ్వరుడు శివుడే అంటాడు ఒకడు. పోని శివుడు వైపే పెడుతూ ఉంటే అబ్బబ్బా శివుడేం కాదండి విష్ణువే అంత గొప్పవాడని మరో కన్ఫ్యూజ్ చేస్తాడు. మరొకడు వచ్చి కాదు కాదు శక్తే గొప్పది అంటాడు. చిట్ట చివరికి ఎందుకయ్యో పట్టుకున్నాను వదిలేస్తే బాగుండి అని నేను అనిపించేట స్థితికి తీసుకెళ్తారు మనకి, అవునా కదా. ఇలాగా మనల్ని మన ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గమునందు నిష్ఠ కలిగేటట్టు చేయడానికి బదులుగా దాని నుంచి పక్కకు తప్పేటట్టు చేసేవాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు లోకంలో. అది విశేషం. ఒకరెవరో చక్కగా పూజ చేసుకుంటూ పరమేశ్వరుడికి అలంకారం చేసుకుంటూ ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ కీర్తన చేస్తూ ఆనందిస్తూ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు విగ్రహాల్లో ఉంటాడా అండి, ఈ అలంకారాలు స్తోత్రాలు అందుతాడండి, ధ్యానం చేయాలండి అంటాడు వాడు. వీడిగా ధ్యానం నిలవదు, ఇదేమో అక్కర్లేదన్నాడు, ఇప్పుడేం చేయాలో వాడికి తెలియదు. ఆ తర్వాత పోనీ ధ్యానము అవి చేసుకుంటూ ఉంటే ఒట్టి ధ్యానంతో లాభం లేదండి, యోగం చేయాలి అంటాడు. పోనీ ఇటు నుంచి అటుపోతాడు వాడు, అటు వెళితే ఆ యోగం నుంచి మరొకడు, అబ్బబ్బే ఇవేమి అక్కర్లేదు మనకి అని వాడు మంత్రం చేస్తే చాలండి అని మంత్రం ఇస్తాడు. ఇలాగ ఒక్కొక్కడు ఒక్కొక్కడు కన్ఫ్యూజ్ చేసి పారేసి అసలు ఇవన్నీ వదిలేస్తే మంచిదేమో అనే స్థితికి కూడా మనకి తీసుకువెళ్తారు. ఇలాగ భిన్న భిన్న మార్గములు మనకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పుర్రెకొక్క బుద్ధి అన్నారు, అవునా కదా అండి? పుర్రెపొక్క బుద్ధి వలన పుట్టెనెన్నో వాదనలు, ఎవరి వాదనలే వారికింపగు వేదములు. అంతే, ఎవడు పుర్రెకు ఒక బుద్ధి పుడుతుంది, అది వాడికి గొప్పది, దాన్ని ప్రతిపాదన చేస్తాడు, దాన్ని సిద్ధాంతం చేస్తాడు. సరే, ఇప్పుడు ఈ విషయాన్నే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ, నా బుద్ధి భేదం జనయేత జ్ఞానాం కర్మ సంగీనాం. ఒకడెవడో బాగా ఉపనిషత్తత్వం అంతా తెలుసుకుని తాను అద్భుతంగా అద్వైతాన్ని వేదాంతాన్ని బాగా గ్రహించాడు గనక పూజలు ఈ ఒక్క శ్లోకం తర్వాత చెప్పబోయేది భారతీయ వేద హృదయం, అది భారతీయ సనాతన ధర్మ హృదయం, అది హిందూ మతం యొక్క హృదయం. ఈ హృదయాన్నే వివేకానంద చికాగోలో చెప్పినటువంటి శ్లోకం, ఆ శ్లోకం మనం చెప్పుకోబోతున్నాం. ఇది శివమహిమ్న స్తుతులు 7వ శ్లోకం. ఈ శ్లోకాన్ని వివేకానంద అక్కడ చెప్పి ఇది నా భారతీయత అని ఆయన అక్కడ ఉద్ఘాటించి భారతీయత ప్రపంచం వైపు తీసుకెళ్లాడు. ఇప్పుడు మనం అది గమనించకుండా మళ్ళీ ఆ వివేకము ఆనందము రెండూ కోల్పోయి మనం దీన్ని ముక్కలు చేసుకుని మళ్ళీ వస్తున్నాం. కనుక ఈ శ్లోకం ప్రతి వారు గుర్తుంచుకోవలసింది, కృష్ణ పరమాత్మ యొక్క హృదయం అది, ఏ యథావాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని కృష్ణ పరమాత్మే స్పష్టంగా చెప్పారు. ఎవరెవరు నన్ను ఏ విధముగా ఆశ్రయిస్తున్నారో వారిని ఆ విధముగా అనుగ్రహిస్తున్నాను. అందుకే ఇవన్నీ కూడాను రకరకములైన మార్గములున్నాయి, వేద జనితములైనటువంటి భిన్న భిన్నములైన మార్గములున్నాయి, వాటిని ఇంతవరకు అవైదికములు అనీశ్వరవాదములన్నీ ఖండించాడు. ఇప్పుడు వేదములలోని అంగీకరిస్తూనే వచ్చిన భిన్న భిన్నమనే సాధనా మార్గాలు ఇందులో చూపిస్తున్నారు. ఒక్కొక్కటి త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమధ పథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపతజుషాం నృణామేకో గమ్యః త్వమసి పయసామర్ణవైవ. ఇక్కడ మహిమ్న స్థుతిలో కొన్ని వాక్యములు ఉంటాయండి, కోటబుల్ కోట్స్ అని అంటూ ఉంటాం. అలా కోట్ చేయడానికి నిత్యం గుర్తుంచుకోవడానికి అనువైన సుభాషితాలు లాంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి. అందులో ఒకటి నృణామేకో గమ్యః త్వమసి పయసామర్ణవైవ అని ఇందులో చెప్తున్నారు. అయ్యా, రకరకములైన మార్గములు ఇందులో చెప్పబడుతున్నాయి. ప్రభిన్నే ప్రస్థానే, భిన్నము అంటే విడివిడిగా ఉన్నవి, ప్రభిన్నం అంటే బాగా బాగా విడివిడిగా ఉన్నాయి. ఎందుకంటే ఒక గమ్యస్థానం గురించి ఆలోచిస్తే తోవలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభిన్నే ప్రస్థానే, రకరకములుగా విడదీయబడినటువంటి ప్రస్థానములు ఉన్నాయి. అందులో పరమిద మీద పథ్యమితి చ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదే ఉత్కృష్టము, పరం ఇదం ఇదే ఉత్కృష్టమని, పథ్యం ఇది పథ్యం అంటే క్షేమంకరం, ఇదే ఉత్కృష్టమని ఇదే క్షేమంకరమని చెప్తూ భిన్న భిన్న మార్గములు ఉన్నాయి. ఎవరికి వాళ్ళే అంటుంటారు ఇదే గొప్పది, ఇదే గొప్ప సిద్ధాంతం అని ఎవరికి వాళ్ళే చెప్తున్నారు. ఆ సిద్ధాంతాలు ఎన్ని రకములుగా ఉన్నాయంటే ఆ రకాలన్నీ చెప్పే లిస్టు రాస్తే పుస్తకం మీద అవుతుంది. అందుకు నేను కొన్ని ఉదాహరణ చెప్తున్నాను. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అన్నారు. ఇక్కడ త్రయీ, త్రయీ అంటే వేదమునకు త్రయీ అని పేరు, త్రయీ విద్య అని వేదానికి పేరు. ఎందుకంటే వేదం మూడు రకములైన అర్థాలను చెప్తుంటుంది ప్రతి మంత్రం కూడా. ఒకటి ఆది భౌతిక అర్థం, ఒకటి ఆది దైవిక అర్థం, ఆధ్యాత్మిక అర్థం అని మూడు అర్థాలను చెప్పడం చేత నాలుగు వేదాలకి త్రయీ అని పేరు వచ్చినది. అలాగే వేద మంత్రములన్నీ రుక్కులుగా యజస్సులుగా సామములుగా విభజింపబడ్డాయి గనక నాలుగు వేదములు ఈ మూడు విధములైన మంత్రములతో ఉంటాయి గనక నాలుగు వేదములకు త్రయీ అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వైదికమైనటువంటి ఏ కర్మలు సిద్ధాంతాలు ఉన్నాయో ఆ వేదానుగుణమైన మతాన్ని త్రయీ అని అంటారు. అటు తర్వాత ఇంకొకటి సాంఖ్య మతము అని చెప్పబడేది. త్రయీ సాంఖ్యం, సాంఖ్యమతము, సాంఖ్యమతం అనగానే కొందరు జ్ఞాన మార్గంలో ఉన్నది అని. సాంఖ్యయోగం గురించి మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. అందుకు సాంఖ్యం అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. సాంఖ్యము అంటే తత్వ విచారణ చేసేటువంటి పద్ధతి అది. ఈ సాంఖ్యం ఎలాంటిది అనేది మనం పరిశీలించితే సంఖ్యతో కూడినది సాంఖ్యం. సంఖ్య అంటే ఒక విషయం బాగా మనకు అర్థం కావాలంటే దాన్ని విడదీసి చూస్తే అర్థమవుతుంది. అంతే కదా, పుస్తకం అనేది అర్థం తెలిస్తే పేజీలు పేజీలుగా ఉన్నది అని తెలుసుకుని అప్పుడు మనం పుస్తకంలో ఏముందో విడదీసి తెలుసుకుంటాం. అలాగే ప్రపంచం అంతా కూడా ఎన్ని విధములుగా విభజింపబడి ఉంది అని తెలుసుకుంటే అసలు తత్వం అర్థమవుతుంది. నీ శరీరము ఈ ప్రపంచము ఈ రెండు ఎలా ఉన్నాయో తెలుసుకో అని 24 తత్వములుగా ఈ ప్రపంచాన్ని మొత్తం చూపిస్తారు. పంచభూతములని పంచేంద్రియములని, ఆ పంచేంద్రియముల్లో వాళ్ళు జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 5 అని చెప్పి ఇలా మొత్తం 24 తత్వములు చెప్పారు. 24 తత్వాలు చెప్పిన సాంఖ్యమతంలో ఈశ్వరుడు అన్నిటికన్నా పైన అనే మాట కనిపించదు మనకి. అందుకే సాంఖ్యమతం నిరీశ్వర మతంగా కొందరు భావన చేస్తారు. కానీ అసలు సాంఖ్యమతాన్ని చెప్పిన కపిలాచార్యుడి ఉద్దేశం నిరీశ్వరత్వం కాదు. ఒక్క ఈశ్వరుడు 24 స్వరూపములు 24 తత్వములతో జగత్తును నడుపుతున్నాడు అనేది ఆయన యొక్క ఉద్దేశం. 24 తత్వములతో వ్యాపించిన వాడు ఈశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం. అది గ్రహించక పునాది మీద ఇల్లు ఉంటే పునాది లేదు ఇల్లే ఉంది అనడం ఎలాంటిదో, ఈశ్వరత్వాన్ని నిరాకరించడం కూడా అలాంటిదే. ఆ విధంగా సాంఖ్యమతం నిరీశ్వరవాదం కింద చెప్పబడుతున్నది. కానీ సాంఖ్యమతం జ్ఞాన మార్గంలో చక్కగా సుష్టుగా పరపబడినటువంటిది. అందుకే కపిలాచార్యుడు దీన్ని ఉద్ధరించినటువంటి వాడు సాంఖ్యమతాన్ని. అందుకే కొంతమంది వైదికమైనటువంటి కర్మకాండ మొదలైనవి ఆశ్రయించి వైదిక మార్గముల్లో నిన్ను కొలుచుకుంటే దాన్ని త్రయి అని అన్నారు. కొంతమంది సాంఖ్యం అంటే తత్వ విచారణతో జ్ఞాన విచారణతో వెళ్ళేటువంటి వారు సాంఖ్య మార్గంలో వెళ్ళేవారు. ఇక యోగ అంటే పతంజలి మొదలైనటువంటి మహాత్ములు మనకు అందించినటువంటి యోగ మార్గం ఒకటి చెప్పబడుతున్నది. ఇది కాక పశుపతి మతం. పశుపతి మతం అంటే శైవ మతం. పాశుపతము శైవములో అత్యంత ప్రాచీనంగా మనకు చెప్పబడుతున్నది. పాశుపత జ్ఞానం అని ప్రత్యేకించి మనకి శివపురాణం మొదలైన వాటిల్లో చెప్పబడుతున్నది. ఈ పశుపతి మతం అంటే శైవ మతం. ఇంకొకటి వైష్ణవమితి. ఇలాగ త్రయి సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి. వైదిక కర్మ ఒకటి, జ్ఞాన మార్గం తత్వ విచారణ, యోగ మార్గము, శైవము, వైష్ణవము, ఇలాగా ఎన్నో ప్రభిన్నే ప్రస్థానే రకరకములైన ప్రస్థానములు ఉన్నాయా. ఎవరికి వారికి పరమిదమిధం పరమిదమధ పచ్చమితి చా. ఇదే పరమని ఇదే పచ్చమని వాళ్ళు రుచీనాం వైచిత్ర్యాత్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రుచి. వైచిత్రి అంటారు దానిలో ఆ విచిత్రత్వం ఉన్నదే. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి రుచి. ఈ రుచితో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మార్గములు ఎలాంటివి అంటే రుజు కుటిల నానాపథ జుషాం. రుజు కుటిల అని రెండు మార్గములు. రుజు అంటే సూటిగా ఉన్న వాటిని రుజు అంట. కుటిల అంటే వంకర వంకరగా ఉన్నవి. ముక్కేది అంటే ఇలా చెప్పచ్చు, ముక్కేదంటే ఇలాగూ చెప్పచ్చు, రెండూ నిజమే. ఏది కాదంటే చెప్పండి. కనుక కొన్ని మార్గములు అత్యంత క్లిష్ట సాధ్యమైనవి కనిపిస్తాయి, కొన్ని మార్గములు అత్యంత సులభ సాధ్యమైనవి గోచరిస్తాయి. ఇలాగ రుజుకుటిల నానాపద జుషం. ఆ తిరిగి తిరిగి వెళ్ళడం ఒకటికి సరదా, తిన్నగా వెళ్ళడం మరొకటికి సరదా. ఎవడ అభిరుచి మేరకు వాడు ఆ మార్గాన్ని అవలంబించి పెడుతున్నారు. అయితే ఏ మార్గానికి వెళ్ళినప్పటికీ కూడా ఒకటే గమ్యం. అదేమిటి? నృణాం ఏకో గమ్య. సమస్తమైన జీవుడికి ఒకటే గమ్య వస్తువు, చేరవలసిన వస్తువు. అదెవరు? త్వం నువ్వేనయ్యా. త్వమసి, నిన్నే చేరతారు. ఏ మార్గంలో ఇప్పుడు చెప్పిన త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ఈ భిన్న భిన్న మార్గముల్లో ఎవరు రుచికి వారు అనుగుణంగా ఆ మార్గముల్లో వెళ్ళినా వారు చేరేది నిన్నే అన్నారు. మరి నిన్నే అన్నప్పుడు శైవమా వైష్ణవమా ఇప్పుడు చెప్పండి. శివుణ్ణి చెప్తున్నారు కనుక ఇది శైవం అందామా అంటే, ఇక్కడ పుష్పదంతుని హృదయం ఉన్నది ఒక్కటే. ఉన్నది ఒక్కటే అనే మాట వేదం ఏకో నారాయణ అంది ఒక చోట, ఉన్నది ఒకటే నారాయణుడు అని. ఏకో రుద్ర అంది మరొక చోట. మరొక చోట అదే వేదం ఉన్నది ఏకా అని అమ్మవారు ఒక్కరే ఉన్నారన్నారు. ఇప్పుడు ఏది నిజం? వేదమే అబద్ధం చెప్పిందని పాపం అనగలమా మనం? అందుకు నారాయణుడు ఏకము, రుద్రుడు ఏకము అంటే కాదయ్యా, ఏకమైన వస్తువు ఒక్కటే ఉంది, దాన్ని నువ్వు నారాయణుడన్నా రుద్రుడన్నా అమ్మ అన్నా అదే అది చెప్తున్నాడు. అందుకు ఆ పరతత్వాన్ని నేను శివుడు అని భావన చేస్తున్నాను ఈ మహిమ్న స్థితిలో. ఏ ఈశ్వరుడున్నాడో ఆ ఈశ్వరుడు ఏకమే. ఆ పరమేశ్వరుడు అయిన వాడిని ఇన్ని మార్గములతో మనం అనుసరిస్తున్నాం. అందుకు చేరేది చివరికి ఆ చోటికే అని స్పష్టం చేస్తూ నృణామేకో గమ్య. దానికి ఉదాహరణ ఎలా చెప్తున్నారంటే త్వమసి పయసాం అర్ణవైవా, నువ్వేనయ్యా. ఎలాగో అంటే నదులకు సముద్రము వలే అని చెప్పారు. అందుకే ఆకాశాత్పతితంతో యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని ఒక మహానుభావుడు అంటాడు. అంటే కేశవ భక్తులు అంటున్నాడు ఆ మాట. ఆకాశం నుంచి పడిన ప్రతి నీరు కూడా క్రమంగా సముద్రాన్నే చేరుకుంటుంది, అలాగే సర్వదేవతలకు చేసే నమస్కారం కేశవుణ్ణి చేరుకుంటుంది అని. మరో మహానుభావుడు కేశవం బదులు శంకరమ్మను పెట్టాడంతే, ఎటు వెళ్ళినా అంటే. కానీ అందరు ఏ దేవతకు నమస్కరించినా కేశవుణ్ణే చేరుతుంది అని అంటే ఇతర దేవతలను నమస్కరించక్కర్లే, కేశవుని నమస్కరిస్తే చాలు అని అర్థం కాదు. అక్కడ ముందు అందరి దేవుళ్ళకి నమస్కరిస్తే కదా కేశవుణ్ణి చేరుతుందని చెప్తున్నారు. అందుకు ఈ బుద్ధితో చేయాలి. నీ అభీష్ట దైవం ఏదైతే భావన చేస్తున్నావో అది ఆ ఏకతత్వం, అదే పరతత్వం అనే భావనతో చేస్తూ దానిని ఇంకోటి ఇంకో రకంగా భావిస్తున్నాడు కానీ పరతత్వంలో మాత్రం మార్పు లేదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి, గొడవలన్నీ ఆగిపోతాయి. సామరస్యానికి సమన్వయానికి ఈ మాట చెప్పగలిగినది కేవలం భారతీయ సంస్కృతి మాత్రమే ఈ మాట చెప్పగలదు. ఇందులో ఎంత స్వేచ్ఛను చూపించింది, అదేవిధంగా ఎంత సమన్వయ దృక్పథాన్ని చూపించింది. అందుకే ఇది విశ్వజనీయమైన సిద్ధాంతం ఇది. అంతేగాని నా దీంట్లో నుంటేనే నువ్వు తరిస్తావని మొండితనం ఇక్కడ చూపించలేదు. చూపించడమే కాదు, ఇది పట్టుకుని ఇంకోటి వెళ్ళి బలవంతంగా తన ధర్మంలోకి మార్చడానికి ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడేటువంటి పాపప్పని ఏనాడు భారతీయ మతం చేయలేదు.
2: ఓం నమః శివాయ. యూఆర్ లిజనింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
3: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 16.

0: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Kanmashaka, Adhyayam 12.
1: Atha Dvadasho Dhyayaha
2: Om Yunjanav Prathamam Manas Tattvaya Savita Dhyaha Agner Jyotir Nichaya Prithivya Adhyabharat युक्तेन मनसा वयं देवस्य सवितुः सवे स्वर्गेया यशक्त्या युक्त्वा या सविता देवान् स्वर्यतो धिया दिवम् बृहज्योतिः करिष्यतः सविता प्रसुवातितान् युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चिताः विहोत्रा दधे वयुना विदेक इन्महे देवस्य सवितुः परिष्टुतिः युजेवाम् ब्रह्मा पूर्व्यन्नमोभिर्विश्लोका एतुपथ्ये वसूरेः शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आये धामानि दिव्यानि तस्थुः यस्य प्रयानमन्वन्ययुज्ययुर्देवादेवस्य महिमानमोजास यः पार्थिवानि विममे स एताशोरजाज्ञसि देवः सविता माहित्वना देवा सवितः प्रसुवयज्ञम् प्रसुवयज्ञपातिम् भगाय दिव्यो गन्धर्वः के तपोः के तन्नः पुनातु वाचस्पतिर्वाचन्नः स्वदतु इमन्नो देवसवितर्यज्ञम् व्रणाय देवाव्यज्ञसखिविदज्ञसत्राजितम् धनजितज्ञस्वर्जितम् ऋचास्तोमज्ञसमर्थयगायत्रेणारथन्तरम् बृहद्गा यत्र वर्तनि स्वाहा देवस्य त्वा सवितुः प्रासापेश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् आदादे गायत्रे नच्छन्दासाङ्गिरस्पत्पृथिव्या सधस्था दग्निम् पूरीष्यामङ्गिरस्वदाभार त्रैष्टुभे नच्छन्दासाङ्गिरस्वत् अभ्रेरसि नार्यासि त्वया आवयमग्निज्ञशाके मखनीतुम् सधस्थ आजागाते नच्छन्दासाङ्गिरस्वत् हस्ता आधाय सविता बिभ्रदभृज्ञ हिरण्ययीम् अग्नेर्ज्योतिर्निचाय्य पृथिव्याध्याभारदानुष्टुभे नच्छन्दासाङ्गिरस्वत् प्रतूर्तम् वाजिन्नाद्राववरिष्ठामनुसंवतम् दिविते जन्म परममन्तरिक्षे तवनाभिः पृथिव्यामधियो निरते युञ्जाथाज्ञरासाभं युवमस्मिन्यामे वृषण्वसु अग्निम् भरन्तमस्मयुम् योगे योगे तवस्तारम् वाजे वाजे हवामहे सखा आय इन्द्रामूतये प्रतुर्वन्नेह्या वक्रमन्नशस्ति रुद्रस्य गानापत्यम् मयो भूरेहि उर्वन्तरिक्षम् वीः स्वस्ति गौ योतिरभायान्नि कृण्वन् पूष्णा सयुजा सह पृथिव्या सधस्थादग्निम् पूरीष्यामङ्गिरस्वदाभार अग्निम् पूरीष्यामङ्गिरस्वदच्छे मोऽग्निम् पूरीष्यामङ्गिरस्वद्धारिष्यामः अन्वग्निरुषसामग्रमख्यदन्वः निप्रथमो जातवेदाः अनुसूर्यस्य पुरुत्रा च रश्मीननुद्या वा पृथिवी आतातन्था आगत्य वाज्यध्वा नज्ञ सर्वामृधो विधूनुते अग्निज्ञसधस्थे महति चक्षुषा निचिकीषते आक्रम्य वाजिन् पृथिवीमग्निमिच्छरुचा त्वम् भूमेर्वृत्वा या नो ब्रूहि यतः खने मतम् वयम् द्यौस्ते पृष्ठम् पृथिवी सधस्थामात्मान्तरिक्षज्ञ समुद्रो योनिः विख्याय चक्षुषा त्वमभितिष्ठ प्रतन्यतः ఉత్క్రామ మహతే సౌభాగాయాస్మాదాస్థాన అద్రవినోదవాజున్ వయగ్గస్యామ సుమతో పృథివ్యా అగ్నిం ఖనంత ఉపస్థే అస్యాః ఉదక్రమీ ద్రవిణోదావాజ్యర్వాకస్సు లోకజ్ఞసుకృతం పృథివ్యాం తతః ఖనేమ సుప్రతీకమగ్నిగ్స్వోరుహాణ అధినాకముత్తమం ఆత్వాజిఘర్మి మనసా ఘృతేన ప్రతిక్షీయంతం భువానాని విశ్వా పృథుంతీరశ్చావయాసా బృహంతం యచిష్టమన్నైరభసందృశానం ఆ విశ్వతః ప్రత్యంచం జిఘర్మ్య రక్షసా మనసా తజ్జూషేత మర్యశ్రీ స్పృహ యద్వర్ణో అగ్నిర్నాభిమృషే తం వాజర్భూరానః పరివాజాపతిః కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ దధద్రత్నాని దాశుషే పరిత్వాగ్నే పురం వయం విప్రజ్ఞ సహస్య ధీమహి ధృషద్వర్ణం దివే దీవే భేత్తారం భంగురావాతాం త్వమగ్నేద్యుభిస్త్వమాసుషుక్షణిస్త్వమధ్యస్త్వమశ్మానస్పరీ త్వం వనేభ్యస్త్వమోషాధీభ్యస్త్వన్నృణాన్ూపదేజాయసే శుచీ
1: దేవస్య త్వా సవితుః ప్రాసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం పృథివ్యాః సధస్థాదగ్నిం పూరీష్యామంగిరస్వత్ఖానామి జ్యోతిష్మంతం త్వాగ్నే సుప్రతీకమజస్రేణ భానునాదీద్యాతం శివం ప్రజాభ్యో హిజ్ఞాసంతం పృథివ్యాః సధస్థాదగ్నిం పూరీష్యామంగిరస్వత్ఖానామః అపాం పృష్టమాసి యోనిరగ్నేః సముద్రమభితః పిన్వామానం వర్ధమానో మహా ఆచ పుష్కారే దివో మాత్రాయ వరిమ్నా ప్రాథస్వ

సంవాసాథాగ్గస్వర్విదా సమీచీ ఉరాసాత్మనా అగ్నిమంతర్భారిష్యంతి జ్యోతిష్మంతమజస్రమిత్ పురీష్యోసి విశ్వభారా అథర్వాత్వా ప్రథమో నిరామంథదగ్నే త్వామగ్నే పుష్కారాదధ్యథర్వానిరామంథత మూర్ధ్నో విశ్వస్య వాఘతః తముత్వాదధ్యంగృషిః పుత్ర ఈధే అథర్వణః వృత్రహణం పురందరం తముత్వాపాథ్యో వృషా సమీధే దస్యుహంతామం ధనంజయజ్ఞరణేరణే సీదాహోతస్వౌ లోకే చీకిత్వాన్ సాదయా యజ్ఞజ్ఞసు కృతస్య యోనౌ.

అనుంహతరేణ ముంచే అంగుష్టాభ్యాహోతి అంధరేణే పృష్టం వాస పృష్టదోషం దక్షిణా ఏతద్వేణ నిరుత్తే రూపం రూపేణ నిరవగతే.

ఇంద్రవృత్రమేవృత్తే ఇంద్రవృత్రకం హత్వా దేవతాభిచ్చేంద్రియేణ సేవైంద్రార్ఘమేకాదశకపాలమపశ్యత్ కన్యవత్

ఆగ్నేయమస్తాకపాగన్నిల్పవతి హైందన్నభి శిరాగ్నేయో భవతి అగ్నిర్వేయజ్ఞముఖం యజ్ఞముఖమేవ్యం పురస్కారే హైంద్రన్నభి.

0: ఇదమానశ్చామరాభావాయ హేమావాషే స్వాయుమయో హాయుగ్నిశయన సాగేతమే ఇంద్రాగ్నం ద్వాదశకపాలంజగ్రమాతాంద్రాగ్నపచ్చే ద్వాదశకపాదే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణాన్నమవరుంధే శ్రీశ్వదేవశ్వరుద్భవతే శ్రీశ్వదేవం వా అన్నం అన్నమేవాత్మైతే ప్రథమగోత్సవదక్షిణాసమర్థే సౌమ్యవ్యశ్చాగంధవతే సోమోవాహరిష్టపక్షరాజాపక్షమేవాత్మైతే సాగోదక్షిణ సౌమ్యగౌహితమర్థే హరస్పత్తిరంజర్పవతే హరస్వేతం విశ్వమేవాబంధే మృతలోకాగోదక్షిణాసమర్థే హే దివాగేషముఖాద్యాగేది హస్తావేదాని హరేకృంభి హస్తాక్షరాగాయత్రీ గాయత్రైక్యముఖాద్యాగేదేవతాయి
1: ఓం ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

కర్మగచి ఇయం కర్మగతి విచిత్ర దుర్విజ్ఞానాసేతి. దిస్ రిజల్ట్స్ ఆఫ్ దీస్ కర్మాస్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ దే కెనాట్ బి అండర్స్టూడ్ ఆల్సో. నచ ఉత్సర్గస్య అపవాదాత్ నివృత్తిరితి. ఉత్సర్గస్య అపవాదాత్ నివృత్తిరితి ఏకవవిగ్రహ కర్మాశయో అనుజ్ఞాయత ఇది. యు కెనాట్ సే దట్ ఉత్సర్గస్య, ఉత్సర్గ ఇస్ ది కామన్ కాస్, అపవాదాత్ నివృత్తి ఇట్ క్యాన్ బి ది కామన్ జనరల్, వాట్ ఎవర్ ఇస్ జనరల్ విల్ బి నెగేటెడ్ బై ది స్పెషల్ స్పెషల్ రూల్స్. సమ్ కామన్ రూల్స్ ఆర్ దేర్, దే ఆర్ నెగేటెడ్ బై ది స్పెషల్ రూల్స్. లైక్ దట్ హియర్ ఆల్సో యూ కెనాట్ సే దిస్ దిస్ ఎ కామన్ రూల్ జనరల్ రూల్, యూ కెన్ నెగేట్ ఇట్ విత్ ది స్పెషల్ రూల్. సో దట్ కెనాట్ బి సెడ్. ఏకభవిక కర్మాశయో అనుజ్ఞాయత ఇతి. దేర్ఫోర్ ఏకభవిక కర్మాశయ ది కర్మాస్ విచ్ విల్ గివ్ ఇన్ రిజల్ట్స్ ఇన్ వన్ లైఫ్ ఇట్ సెల్ఫ్, దే కెనాట్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వే, యూ కెనాట్ సే. తేహి తే హ్లాద పరితాప ఫలాః పుణ్యా పుణ్య హేతుత్వాత్. తే హ్లాద పరితాప ఫలాః పుణ్యా పుణ్య హేతుత్వాత్. తే హ్లాద పరితాప ఫలాః పుణ్యా పుణ్య హేతుత్వాత్. తే దోస్ కర్మాస్ విచ్ వి వర్ టాకింగ్ అబౌట్ విచ్ ఆర్ కాస్ ఫర్ ది జాతి ఆయు అండ్ భోగ, దే హ్లాద పరితాప ఫలాహ. హ్లాద, హ్లాద మీన్స్ హ్యాపీనెస్, పరితాప మీన్స్ సారో. దే ఆర్ కాస్ ఫర్, దే విల్ గివ్ రిజల్ట్స్. ఫలాహ మీన్స్ రిజల్ట్స్, దే విల్ ఫ్రక్టిఫై, దే విల్ గివ్ రిజల్ట్స్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. వన్, ఇట్ క్యాన్ గివ్ యూ హ్యాపీనెస్ బ్లిస్, ఇట్ క్యాన్ గివ్ యూ సారో ప్రాబ్లమ్స్. పుణ్యా పుణ్య, వై ఇస్ ఇట్ లైక్ దాట్, వై ఇస్ దిస్ లైక్ దాట్, బికాస్ పుణ్యా పుణ్య హేతుత్వాత్. ఇట్ ఈస్ కాస్డ్ బై పుణ్య అండ్ అపుణ్య, పుణ్య అండ్ పాప. పుణ్య కర్మాస్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్, హ్యాపీ రిజల్ట్స్. పాప కర్మ విల్ గివ్ యూ సాడ్, సారోఫుల్ రిజల్ట్స్. తే జన్మ ఆయుర్భోగా. తే మీన్స్ ది జాతి ఆయుర్భోగ విచ్ వి సా ఇన్ ది ప్రీవియస్ సూత్ర. దట్ ఇస్ వాట్ ఇస్ తే. దే దోస్ కర్మాస్ విచ్ ఆర్ ది కాస్ ఫార్ ది జాతి ఆయు అండ్ భోగ. ది కైండ్ ఆఫ్ లైఫ్, ది కైండ్ ఆఫ్ బర్త్, ది లైఫ్, ది స్పీసీస్, స్పీసీస్ లైఫ్ స్పాన్ అండ్ ది ఎక్స్పీరియన్స్ దేర్ ఇన్. పుణ్య హేతుకాహ సుఖఫలాహ, అపుణ్యహేతుకాహ దుఃఖఫలాహ. సో దట్ విచ్ ఇస్ పుణ్యహేతుకాహ, దట్ విచ్ ఇస్ కాస్డ్ బై ది పుణ్య విల్ గివ్ యూ హ్యాపీ రిజల్ట్స్, అండ్ దట్ విచ్ ఇస్ కాస్డ్ బై, ట్రిగర్డ్ బై పాప విల్ గివ్ యూ సారఫుల్ రిజల్ట్స్. యథా చ ఇదం దుఃఖం ప్రతికూలాత్మకం ఏవం విషయ సుఖకాలే అపి దుఃఖం అస్తి ఏవ ప్రతికూలాత్మకం యోగినః. సిన్స్ దిస్ దుఃఖం ఇస్ దిస్ దుఃఖ దిస్ సారో ఇస్ దట్ విచ్ ఇస్ ప్రతికూలాత్మకం. ప్రతికూలాత్మకం మీన్స్ వన్ డస్ నాట్ విష్ టు ఎక్స్పీరియన్స్ దిస్ దుఃఖ, వన్ నో వన్ విషెస్ టు ఎక్స్పీరియన్స్ సారో. దేర్ఫోర్ సిన్స్ వన్ డస్ నాట్ విష్ టు ఎక్స్పీరియన్స్ సారో, ఎవ్రీ వన్ హేట్స్ సారో, యోగి ఆర్ నాన్ యోగి, దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇట్. దేర్ఫోర్ విషయ సుఖకాలే అపి, ఫార్ ది యోగి దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఫార్ అ యోగి ఈవెన్ డ్యూరింగ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్, హ్యాపీ రిజల్ట్స్, దుఃఖం అస్తి ఏవ. ఫార్ యోగి దేర్ ఇస్ సారో విచ్ ఇస్ ఇన్క్లూడింగ్ దేర్ విచ్ ఇస్ దేర్ బిహైండ్ ఈచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ ఆల్సో. ప్రతికూలాత్మకం యోగిన విచ్ ఇస్ ట్రబుల్ ఫార్ విచ్ ఇస్ ది కాస్ ఫార్ ట్రబుల్ ఫార్ విచ్ ది యోగీస్ డోంట్ లైక్ ఆర్ ఎనీ ప్రతికూలాత్మక ఎనీ వన్ డస్ నాట్ లైక్ బట్ యోగీస్ డోంట్ లైక్ దిస్ సారో డ్యూరింగ్ ది హ్యాపీ బ్లిస్ఫుల్ స్టేట్ ఆల్సో. కథం తదుత్పత్తితే, హౌ డు యూ సే సీ వన్ ఎక్స్పీరియన్సెస్ హ్యాపీనెస్ అట్ దట్ పాయింట్ హీ క్యాన్ హ్యావ్ ఓన్లీ దిస్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయ్. This only, this will be the experience he will have. How can you say there is sorrow also in that state? That is contradictory. In the happy heart, he has sorrow heart also. That's contradictory. The happy period, he says, you will have sorrow time. That is contradictory. If you say no. Parinama tapa samskara dukkhaihi guna vrutti virodhaccha dukkhameva eva sarvam yog vivekinaha. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణ వృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం యోగి వివేకినః. పరిణామ తాప సంస్కార దుఃఖ

0: Dear listeners of Shaivam.org, the following is Brahmasutra Srikantha Bhashyam, presented by K.S. Maheshwaran Nambodiri.
1: ఆద్యం సూత్రం
2: అథాతో అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇదమేకమధికరణం విషయ సంశయ పూర్వపక్ష సిద్ధాంత నిర్ణయ సంగతీనా ఆధారత్వం ఇహ అధికరణం
1: ఇదమేకమధికరణం ఇదం అధికరణం ఇత్యుచ్యతే అస్మిన్ గ్రంథే చత్వారః అధ్యాయః చతుర్షు అధ్యాయేషు ప్రత్యధ్యాయం చత్వారః పాదాః ప్రతిపాదం అనేకాని అధికరణానీతి వ్యవహార పూర్వమీమాంసాయామపి ఏవమేవ అధికరణం ఇతి ఉచ్యతే అధికరణం ఇత్యస్య శబ్దస్య అర్థ కః అధికరణం నామ కిం ఆధారః అధికరణం ఇతి తర్హి సహ అర్థః అత్ర కథం సంగచ్చతే ఇతి శంకాయాం తదుచ్యతే
2: విషయ సంశయ పూర్వపక్ష సిద్ధాంత నిర్ణయ సంగతీనాం ఆధారత్వం ఇహ అధికరణం
1: ఇహాపి ఆధారత్వమేవ అధికరణత్వం పరంతు కేషాం ఆధారత్వం కేషాం ఆధారః ఇత్యుక్తే విషయ సంశయ పూర్వపక్ష సిద్ధాంత నిర్ణయ సంగతీనాం పంచానాం పంచ అంగాని వర్తంతే ఏతాని పంచ యత్ర వర్తతే తద్ అధికరణం ఇది ఘటస్య అధికరణం భూతలం ఇదివత్ అత్ర విషయ సంశయ పూర్వపక్ష సిద్ధాంత నిర్ణయ ఏకం సిద్ధాంత నిర్ణయ ఇది ఏకం స్వీకర్తవ్యం అన్యత సంఖ్యా అధికా స్యాత్ విషయ సంశయ పూర్వపక్ష సిద్ధాంత నిర్ణయ సంగతి అత్ర సిద్ధాంత నిర్ణయ ఇది కిమర్థం వక్తవ్యం సిద్ధాంత ఇది పర్యాప్తం ఖలు ఇత్యుక్తే సిద్ధాంతస్తు నిర్ణయాత్మక ఏవ భవతి ఇది సూచనాయా తథా ఉక్తం ఇది ఏకా వ్యాఖ్య ఏతేషాం వ్యాఖ్య అథవా తత్ర సంగ అధికరణం పంచాంగం అధికరణం ఇది అస్తి తత్ర మతభేద అస్తి విషయో విషయశ్చైవ ఇదం పద్యం శృతం వా విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తర సంగతిశ్చేతి పంచాంగం శాస్త్రేధికరణం విదుః ఇది ఏకా రీతి తదే ఉక్తమిదానీం విషయ విషయ విషయ సంశయ విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తర